ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05. అర్చన క్షేత్రదర్శినితో కూడిన భక్తి గీతాల కార్యక్రమం

జగత్తుకు తల్లిగా, సృష్టికి మూలశక్తిగా ఉన్న అమ్మను స్మరించుకుందాం ఈనాటి అర్చన కార్యక్రమంలో. సమస్త సృష్టికి జీవశక్తిగా ఉన్న ఆ అమ్మ హిమవంతుని ముద్దుల పుత్రికగా కఠోర తపస్సుతో ముక్కంటి మనసును గెలిచింది. ఒకవైపు రాక్షస సంహారం చేసే దుర్గాదేవిగా రౌద్రంతోనూ, మరోవైపు పసిబిడ్డను అక్కున చేర్చుకునే తల్లిగా వాత్సల్యం చూపిస్తుంది ఆ అమ్మ. సకల విద్యల సారమై లలితా త్రిపుర సుందరిగా జ్ఞానాన్ని ప్రసాదించే ఆదిపరాశక్తి ఆమె. పిలిస్తే పలికే ఆ తల్లిని మనసారా స్మరిస్తే చాలు, మనసులోని అశాంతి తొలగిపోయి జీవితంలో ధైర్యం, శాంతి, ఆనందం కలుగుతాయి.

ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం దక్షిణ భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన ప్రముఖ దివ్య

క్షేత్రం గురించి. కావేరీ నదీ తీరాన కొలువై భక్తులకు దర్శనమిస్తుంది ఆ తల్లి. శ్రీరంగపట్నం పేరు వినగానే మనకు చారిత్రక కోటలు, శ్రీరంగనాథుడే గుర్తొస్తారు. కానీ అక్కడే నదీ తీరాన పిలిస్తే పలికే తల్లిగా ఒక్క నిమిషంలో భక్తుల బాధలను దూరం చేసే చల్లని తల్లి శ్రీ నిమిషాంబాదేవి. ఆ తల్లి లీలలు, ఆలయ విశేషాలు, అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, మీ ఎఫ్ఎం 102.8 లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:22. ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. పూర్వం ఇక్కడ పరమశివుని భక్తుడైన ముక్తకుడు అనే మహర్షి నివసించేవారు. లోకమంతా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ఆయన ఒక మహత్తరమైన యజ్ఞాన్ని సంకల్పించారు. కానీ లోక కళ్యాణం జరుగుతుంటే చూడలేని రాక్షసులు యజ్ఞం పూర్తయితే తమ ఆటలు సాగవని భయపడి యజ్ఞ వాటికకు భంగం కలిగిస్తారు. యజ్ఞ కుండలాలను ధ్వంసం చేస్తూ మునులను ఇబ్బంది పెడతారు. ఒకవైపు యజ్ఞరక్షణ, మరోవైపు రాక్షసుల మరణహోమం. తపశక్తితో కూడిన వారిని ఆపడం ముక్తక ఋషి వల్ల కాలేదు. ఇక ఆ సమయంలో ఆ మహర్షి ఏం చేశారో తెలుసుకుందాం ఈ భక్తి గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి క్షేత్రదర్శిని మీ FM 102.8.

0: ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో శ్రీ నిమిషాంబాదేవి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. ముక్తక మహర్షి ఇంకా కొందరు మునులు ఆ సమయంలో జగన్మాత అయిన పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో తల్లి లోక రక్షణార్థం చేస్తున్న ఈ క్రతువును కాపాడమని వేడుకుంటారట. భక్తుల కష్టాలను చూసి ఆ తల్లి వెంటనే దగదగలాడే కాంతులతో సాక్షాత్తు జగన్మాత ఆ యజ్ఞగుండం నుంచి ఉద్భవించింది. అలా ప్రత్యక్షమైన పార్వతీదేవి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క నిమిషంలో ఆ రాక్షసులందరినీ సంహరించి యజ్ఞాన్ని సంపూర్ణం చేసింది. కేవలం నిమిషం కాలంలోనే ఆపదను తొలగించి తనను నమ్మిన భక్తుల బాధలను నిమిషాల వ్యవధిలోనే తీరుస్తుంది. కాబట్టి ఆ తల్లి నిమిషాంబ అనే పవిత్ర నామంతో పిలువబడుతుంది. ఎంతటి అద్భుతమైన కథ కదా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధ ఒడియార్ రాజవంశీకుల కాలం నాటిది. శ్రీరంగపట్నం దగ్గరలోని గంజాం అనే అందమైన గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం కృష్ణరాజ ఒడియార్ పాలనలో ఈ దేవాలయం అద్భుతంగా నిర్మించబడింది. యుద్ధాలు, సంక్షోభాలు ఎన్ని ఎదురైనా ఈ ఆలయ ఆధ్యాత్మిక వైభవం ఏమాత్రం తగ్గలేదు. రాజుల కాలం నుండి ఇప్పటి వరకు సామాన్య భక్తులు కూడా అందరినీ ఆదరిస్తూ కష్టాలను తీర్చి కల్పవల్లిగా ఈ తల్లి పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ భక్తి గీతం తర్వాత.

ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక దివ్యమైన శక్తి మనల్ని తాకినట్లు అనిపిస్తుంది. గర్భాలయంలో నిమిషాంబాదేవి ప్రసన్న వదనంతో మాతృమూర్తిలా దర్శనమిస్తుంది. అమ్మవారి ఎదురుగా అత్యంత శక్తివంతమైన శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ శ్రీచక్రానికి నిత్యం విశేష పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం పక్కనే పరమశివుడు కొలువై ఉన్నారు. ఇక్కడి స్వామిని మౌక్తికేశ్వరుడు అని పిలుస్తారు. ముక్తక మహర్షి పూజించిన లింగం కనుక స్వామివారికి ఆ పేరు వచ్చింది. ఇక్కడికి వెళ్తే అటు శివుడిని, ఇటు శక్తిని, శ్రీచక్రాన్ని ఒకేసారి మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ భక్తి గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, మీ FM 102.8 అర్చన.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:43:56 అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో శ్రీ నిమిషాంబాదేవి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. సాధారణంగా ఒక్కో క్షేత్రంలో ఒక్కో రకమైన పూజా సంప్రదాయం ఉంటుంది. మరి నిమిషాంబాదేవి అమ్మవారి సన్నిధికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, తమ సౌభాగ్యం నిలవాలని, పెళ్లిళ్ళు కుదరాలని, కుటుంబంలో శాంతి సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి గాజులు, నిమ్మకాయల దండలను సమర్పిస్తారు. అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించిన నిమ్మకాయలను ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్తారు. ఆ నిమ్మకాయను ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉంచితే నరదిష్టి, ఇంకా ప్రతికూల శక్తులు నశించి సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే మరొక అపురూపమైన దృశ్యం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు మధ్యాహ్నం నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్ని ఆలయంపై ప్రాంగణంలో ఉంచి ఒక ప్రదేశంలో ఉంచుతారు. పూజారులు ఆ ఆహారం పెట్టి అలా పక్కకు వెళ్ళగానే ఎక్కడి నుంచో గుంపులు గుంపులుగా కాకులు వచ్చి ఆ నివేదనను స్వీకరిస్తాయి. దీన్నే బలిభోజనం అంటారు. మన సనాతన ధర్మంలో కాకులను పితృదేవతలుగా రూపంగా, శనీశ్వరిని వాహనంగా భావిస్తాం కదా. మూగజీవాలకు ఆహారం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహదోషాలు, పితృదోషాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. ఈ దృశ్యాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతిగా ఉంటుంది. ఇంకా మరిన్ని విశేషాలు ఈ భక్తిగీతం తర్వాత.

అమ్మవారి క్షేత్రంలో పండుగ రోజుల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి అవతారం రోజైన శ్రీ నిమిషాంబా జయంతి, దసరా శరన్నవరాత్రులు, మహాశివరాత్రి, ఉగాది సమయాల్లో ఆలయం పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ రోజుల్లో వేద పండితులు నిర్వహించే చండీహోమాలు, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి, విశేష కుంకుమార్చనలలో పాల్గొనటానికి కర్ణాటక నుంచే కాక తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు నుండి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఆ మంత్రోచ్చారణలు వింటుంటే మనసు ఎంతో పులకరిస్తుంది, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంది.

ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో శ్రీ నిమిషాంబాదేవి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. ఇంతటి మహిమాన్వితమైన ఆలయానికి వెళ్లాలని మీకు అనిపిస్తుంది కదూ. రైలు ప్రయాణం చేసేవారు హైదరాబాద్, కాచిగూడ లేదా సికింద్రాబాద్ నుండి మైసూరు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎక్కితే శ్రీరంగపట్నం లేదా మైసూరు చేరుకోవచ్చు. శ్రీరంగపట్నం స్టేషన్ నుండి గంజాం గ్రామంలోని ఆలయం కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక బస్సు ప్రయాణం చేసేవారు హైదరాబాద్ MGVS నుండి బెంగళూరు మీదుగా మైసూరు వెళ్లే బస్సుల్లో ప్రయాణించి శ్రీరంగపట్నం బైపాస్ వద్ద దిగొచ్చు. ఇక అక్కడి నుండి ఆలయానికి స్థానిక వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఈ క్షేత్రంలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి.

ఓం శ్రీమాత్రే నమః అంటూ నిర్మలమైన మనస్సుతో భక్తులు ఆ తల్లిని దర్శిస్తారు. కావేరీ నది తీరాన ప్రకృతి అందాల నడుమ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న శ్రీరంగపట్నం శ్రీ నిమిషాంబాదేవి నిజంగానే భక్తుల పాలిట కొంగు బంగారం. ఆధ్యాత్మిక ఆనందాన్ని, మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఈ క్షేత్ర సందర్శనం. ఒకవేళ మీరు అంత దూరం వెళ్ళలేకపోతే మన హైదరాబాద్లోనే బోడుప్పల్లో కూడా నిమిషాంబాదేవి ఆలయం ఉంది. అక్కడికైనా వెళ్ళి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవచ్చు. నిమిషంలో కష్టాలను కడతెరిచే ఆ జగన్మాత కృపాకటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:01.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం వింటారు.

0: పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో

0: రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్, బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న, సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపి 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యత

ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరేష్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సైబర్ స్టాకింగ్ అనే పదం ఈ మధ్యలో తరచుగా వింటున్నామండి. సైబర్ స్టాకింగ్ అంటే ఏమిటి?
1: సైబర్ స్టాకింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు ఒక హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకుని ఒక హరాస్మెంట్ వాళ్లకు కమెంట్స్ రాయడము ఆన్లైన్ లో వేధించడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. అంటే సైబర్ అంటే ఆన్లైన్, స్టాకింగ్ అంటే వేధించడం. అయితే దీనికి అఫెన్స్ యాక్చువల్గా చాలా మందికి తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో గానీ మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో గానీ చూస్తున్నట్టయితే ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పంపించడము. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైనా మంచి పోస్ట్ పెడితే దాని కింద చేసి ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పంపించడము, ఇవన్నీ చేయడము, తర్వాత బాడీ షేమింగ్ చేయడము, పర్సనల్ గా తిట్టడము. ఇప్పుడు ఒక మంచి పని గురించి వాడు చేస్తుంటే లేదు వీడు మోసగాడు అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడము, అంటే మొత్తానికి అయితే హెరాస్ చేయడం, ఇదంతా హెరాస్మెంట్ కిందకి వస్తుంది. చాలా చేస్తున్నారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఇది ఒక వృత్తి, అంటే చాలా మందికి

0: మంచి సంపాదన కలిగిస్తుంది. మంచి పని చేసినప్పుడు చాలా మంచి సంపాదన వస్తుంది వాళ్ళకి. కానీ కొందరు ఓర్చుకోలేకను కుతంత్రాల బుద్ధితోటో చాలా కామెంట్స్ మనల్నెవరు పట్టుకుంటారులే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారండి. కానీ ఈ సైబర్ స్టాకింగ్ అనేది ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఇట్స్ ఎ పనిషబుల్ యాక్ట్. దీనికోసం 6 నెలల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. అది తెలియదు జనాలకి, ఏదో కామెంట్ చేసేసి వెళ్ళిపోవడం.
1: చేసిన నేర తీవ్రతను బట్టి వాళ్ళని చట్టపరంగా విచారించి ట్రయల్ చేసి పనిష్ చేసి జైలు పంపించే అవకాశం.
0: అవునండి, అవునండి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు? వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారు, వాళ్ళు ఏదైతే వాయిస్ క్లిప్స్ పంపించారు, వాళ్ళు ఏదైతే మన పరువుకు భంగం కలిగించే విధంగా, మనని కించపరిచే విధంగా చేశారో దాన్నే మనం ప్రూఫ్ కింద ఈ సెక్షన్ లో ఆధారం కింద అప్లై చేసి నిరూపిస్తే తప్పకుండా జైలు శిక్ష పడుద్దండి.
1: నరేష్ గారు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు గురి అవుతున్నట్టయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ కి చేయాలి?
0: 1930 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళది 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
1: అలాగే ఏదైనా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉందంటారు?
0: ఆన్లైన్ లో MHA వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in లోకి వెళ్లి ఎక్కడెక్కడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో ఇలాంటి కించపరిచే విధానం కమెంట్స్ వచ్చాయో, వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ వచ్చాయో వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అందులో అప్లై చేసి మన డీటెయిల్స్ అన్ని అందులో ఇవ్వడమే. తప్పకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, దాని తీవ్రతను బట్టి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా పడుద్దండి.
1: ఇంకొకటండి, ఎవరికైనా ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచన కావాలనుకున్నప్పుడు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ గైడెన్స్ కోసం ఉందంటారా?
0: మా ISCA ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇప్పుడు శ్రోతలు ఎవరైనా వాళ్ళకి ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు, అపరిచిత నుండి కాల్ వచ్చి ఇలా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్ వచ్చింది, తర్వాత మేము ట్రాక్ చేశాము, నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను అని చాలా మంది ఈ మధ్య ఫేక్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా గానీ మీరు ఒక్క క్షణం ఆలోచించండి, శ్రోతలందరూ ఆలోచించి మా ISCA టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6235 కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఈ విధంగా వచ్చిందండి, మరి ఎలా చేయాలి ఏంటంటే దానికి సంబంధించిన ఈ వివరాలన్నీ మేము ఇస్తాం.
1: 1800-425-6235 ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీ పట్ల జరుగుతున్న ఏదైతే దుశ్చర్య ఉందో దానికి సంబంధించి ఎలా మీరు చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, మొబైల్లో దాన్ని ఎలా బ్లాక్ చేయాలో, రిపోర్ట్ అబ్యూస్ చేయాలో, అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఏ ఆధారాలతో
0: ఎలా ఇవ్వాలో
1: చెప్తా,
0: గైడెన్స్ ఇస్తామండి.
1: మామూలుగా ఏ ఆధారాలను మన వద్ద పెట్టుకోవాలండి ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ చేయాలనుకుంటే?
0: ఇప్పుడు హెరాస్మెంట్ అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, తర్వాత వీడియో రూపంలో కావచ్చు, ఇవన్నిటికీ మనకు స్క్రీన్ షాట్స్, అంటే మన పేరు చెప్తూ మన ప్రొఫైల్ కనిపిస్తూ అలాంటి స్క్రీన్ షాట్స్ ఒకటి, అంటే మనం నిరూపించే విధంగా ఉండాలి స్క్రీన్ షాట్స్ కానీ అలాంటి సేవ్ వీడియోస్ కానీ, ఆ విధంగా మనం భద్రపరచుకుని ఆ డేటు సమయము అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది.
1: తర్వాత ఇలాంటి సందర్భాల్లో మనము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే ఏ రకమైన జాగ్రత్తలు వహించాలంటారు ప్రతి పౌరుడు?
0: ఈ సోషల్ మీడియా సైబర్ స్టాకింగ్ కి మనం గురి కావద్దు అన్నప్పుడు చిన్న సింపుల్, మనకు తెలియని వ్యక్తులను, మనకు పరిచయం లేని వ్యక్తులను మన వరల్డ్ లోకి ఆహ్వానించదు, మొబైల్ ప్రపంచంలోకి రానివ్వకి. వాళ్ళను ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయడం గాని, అన్నోన్ ఛానల్స్ లో గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం గాని, మనకు తెలియని మనకు సంబంధం లేని వాటిలో వెళ్లడం ద్వారా ఇట్లాంటివి ఎక్కువ అవుతాయండి. అంటే కొందరు ఏదో టైంపాస్ అవుతులే, ఏదో మంచి కంటెంట్ వస్తుంది, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి కంటెంట్ వస్తుంది అని అందరిని ఆహ్వానించి దాని తర్వాత వాడు చేయాల్సింది స్టార్ట్ చేస్తారు.
1: ఇంకొకటి గమనిస్తుంటాం నరేష్ గారు, ఈ యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలలో మనం ఏదైనా ఒకటి వీక్షించినప్పుడు తత్సంబంధమైన ఆడియోలు వీడియోలే మనకి అప్లోడ్ అవుతుంటాయి. దీన్ని బట్టి మనం వీక్షించేది ఇంకెవరైనా గమనిస్తుంటారా?
0: యాక్చువల్గా ఇది వచ్చేసి కుకీస్ అండి మన సంబంధించి. అంటే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ, యాప్ అడుగుద్దండి. మీకు తెలియదు, అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. నేను మీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటాను, మీరు వేరే యాప్లలో చేసేటువంటి యాక్టివిటీస్ నేను తీసుకుంటాను అని అవన్నీ చెప్పుద్ది. ఒక యాప్ మన మొబైల్లో ఉన్నటువంటి మిగతా 15-20 యాప్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి సంబంధించిన వీడియోనే వస్తుంటుంది మీకు. మీరు షాపింగ్ చేసినప్పుడు, మీరు మీ మొబైల్లో షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి తోటి బ్రౌజర్లో షాపింగ్ చేసినా కానీ, మీరు ఆ షాపింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయకపోయినట్టయితే మీరు ఏదైతే ఐటెం చూసారో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఐటెం కనకూడదు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఐటెంకి సంబంధించిన యాడే వస్తుంటుంది. ఒక మంచి షూస్ చూసారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షూస్ కనిపెడుతూనే ఉంటాయి.
1: అంటే మనం ఏదైతే వీక్షిస్తున్నామో దాని పట్ల ఇంకొక నిఘా నేత్రం ఒకటి మనకు తెలియకుండా ఉందంటారు.
0: నిఘా నేత్రం అని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోన్ లో మనం పర్మిషన్స్ ఇస్తుంటాం. మామూలుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువ జరుగుతుంటది.
1: ఏదైనా మనం

0: డౌన్లోడ్ చేసుకున్న యాప్ అన్నిటికీ ఓకే ఓకే ఓకే కొడుతుంటాం. దాని వెనకాల ఏమేమి వాళ్ళు మనం యాక్సెస్ తీసుకుంటున్నారో అది మనం గమనించుకోవాలి.
1: అది గమనించుకుని ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇలాంటివి జరగొద్దు అని అంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అని ఉంటుందండి సెట్టింగ్స్ లో, యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ చూసి అసలు ఆ యాప్ ఎలాంటి పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కావాల్సింది ఏంటి యాక్సెస్? మీ ఇమేజెస్ వరకే దానికి యాక్సెస్ కావాలి. అది నీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది, నీ కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పే యాక్సెస్, గూగుల్ పే యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్, ఎవ్రీథింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఈ విధంగానే జరుగుతున్నాయి సార్, ఆన్లైన్ లో వాడు అబ్యూజ్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే ఇట్లాంటి లోన్స్, ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్, ఇవన్నీ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు అనే దానిపైనే వాళ్ళు మనల్ని ఆ బాధ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ద్వారా, అంటే మామూలుగా వాట్సాప్ లో ఫార్వర్డ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి ఏదైనా యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాడు ఎలాంటి పర్మిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో అది యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు అది కొంచెం అబ్యూజివే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ జాయిన్ చేపించేసుకుని వాళ్ళు ఏదో చాట్ చేసి మాది వేరే ఆ ప్లేస్ అండి, ఈ ప్లేస్ అండి, అది అని ఏదో ఫ్రెండ్లీగా చాట్ చేసి వాళ్ళు ఏదో పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి ఇది యాప్ చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రూపకంగా ఆ యాప్ను ఆ లింక్ను మనం క్లిక్ చేసే విధంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అంటే మన ఇంట్రెస్ట్ తెలుసుకుని, ఇన్వెస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించి, తర్వాత ఇంకా ఏదో షాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి పంపించి ఆ యాప్ ద్వారా, ఆ లింక్ ద్వారా మన సమాచారం అంటే మన కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్ఎస్, మనకు సంబంధించిన డాటా, ఫోటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే ఆన్లైన్ వెళ్ళిపోతాయి, మన ఫోన్లోకి వెళ్ళి మనం ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటాయి.
0: ఒక విధంగా చెప్పాలంటే తెలిసి తెలియక అలాంటి లింకులు క్లిక్ చేసినప్పుడు మనం ఊబిలో కాలు పెట్టినట్టే అలా లోపలికి లాకేస్తుంది టోటల్ గా.
1: వెంటనే మనం ఎప్పటికప్పుడు మన పర్మిషన్స్, మన యాప్స్ ఏమున్నాయి, అవసరం అనవసర యాప్స్ ఎందుకండి మన మొబైల్లో? ఇప్పుడు ఒక యాప్ మనకు ఫోన్ కూడా చెప్తుంటుంది ఈ యాప్ నువ్వు ఒక 2 వారాల నుండి వాడలేదు, నీకు అవసరం లేకపోతే తీసే అని చెప్తూ ఉంటుంది. అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒకప్పుడు ఓన్లీ మాట్లాడుకోవడానికి, ఎస్ఎంఎస్ చూసుకోవడానికి, ఇప్పుడు ప్రతి పనికి ఫోనే.
0: అంతే, ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ప్రతి ఒక్కటి ప్రాణం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వచ్చేసింది.
1: ఫోన్ లోకి వచ్చేసి అంటే ఇప్పుడు అందులోనే ఎర్నీ చేస్తున్నారు, ఫోన్ చూసి ఎర్నీ చేస్తున్నారు. ఇదే ఒక బజ్ పాయింట్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక యాడ్స్ రన్ చేయడం. మన ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక కొందరు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు కానివ్వండి, అరే ఏదో ఒక పని చేసుకుంటే
0: నాలుగు
1: డబ్బులు వస్తాయి కదండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక కేసు అండి, యాక్చువల్ గా తను ఏంటంటే తన హస్బెండ్ హెల్ప్ చేయాలనుకుంది వర్క్ ఫ్రం హోమ్ అనే ఒక యాప్ అదేదో తన మొబైల్స్ కి వచ్చింది. ఎందుకంటే అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి స్మార్ట్ మొబైల్ కి వచ్చింది యాడ్, తనకు తెలియదు. సరేలే మా ఆయనకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు తను, నేను వర్క్ ఫ్రం హోమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేడం మీ ఆధార్ కార్డు పంపాలి, మీ దా కార్డు పంపాలి, ఇది మన చాలా పెద్ద కంపెనీ, మేము మొత్తం నేవీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాము, చాలా కాన్ఫిడెన్షియల్ ఉండాలి మీరు అది అని చెప్పేసి వాడు ఇంకా చాలా కబుర్లు చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అంత ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసేసుకుని తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పేసి ఏదో లింక్ పంపిస్తాడు మీరు ఇందులో ఉన్న యాక్టివిటీస్ చేసేయాలని. ఏంటి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి వీటికి అందరికి లైక్స్ చేయాలి, అందరికి గుడ్ కమెంట్స్ రాయాలి, ఈ విధంగా చెప్తాడు. దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా నమ్మకం కలిగేంత వరకు వారం 10 రోజుల వరకు వాడు ఏదో మనకు 100-500 వరకు ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మేడం మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మా మేనేజర్ చాలా సాటిస్ఫై అయ్యారు మీ వర్క్ తోటి, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా వస్తుంటే మీకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పి వాళ్ళని మన ఆ విధంగా తీసుకెళ్లిపోవడం. ఫస్ట్ నమ్మకాన్ని కలిగించి తర్వాత తీసుకెళ్లి మోసం చేయడం. ఆ విధంగా అమ్మాయి ఏదో ఫేక్ లోను దాంట్లో ఇరుక్కొని
0: కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవునండి.
0: కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఒక నిమిషం ఆలోచించి అటు ఐఎస్సీఏ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ గానీ లేదంటే సమీప పోలీస్ స్టేషన్ గానీ లేదంటే ఈ cybercrime.gov.in గనక మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ చేసినట్లయితే మొట్టమొదటగా ఫర్దర్ డ్యామేజ్ ని అరెస్ట్ చేయడం అవుతుంది, తర్వాత వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి కూడా మనము కార్యోన్ముఖం చేసినట్టు అవుతుంది.
1: అవునండి. ఇప్పుడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ కాల్స్ చాలా మందికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిన వాళ్ళు ఏంటంటే కట్ చేస్తుంటారు. సరే ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, అరే నేనైతే నాకు తెలిసి నేను కట్ చేశాను, మరి ఎవరైనా మోసపోతారు, వీడు ఇంకా ఇట్లా నా వాళ్ళకి అమ్మాయిలకు కాల్స్ చేస్తాడు, మరి వీళ్ళని మోసపోకుండా ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశము మన శ్రోతలందరికీ వస్తూ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెక్షు అనే ఒక యాప్, చెక్షు ఏంటంటే ఈ యాప్ లో మన ఈ వెబ్సైట్ లో చెక్షు అని మనం గూగుల్లో టైప్ చేసి దానికి సంబంధించి మన ఐఎస్సీఆర్ యూట్యూబ్ ఛానల్లో మన ఐఎస్సీఆర్

0: అన్ని వెబ్సైట్ isci.gov.in వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా మన సోషల్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లలో మేము కొత్త కొత్తగా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధానాలు చాలా చెప్తూ ఉంటాం. ఈ చెక్షు అనే యాప్ వెబ్సైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాడ్ కాల్స్ అన్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. ఫ్రాడ్లెంట్ కాల్స్ అన్నింటినీ మనం కనుక గవర్నమెంట్ కి చెప్పినట్టయితే వాళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చాలా మందిని ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ వస్తుంటది, ఫ్రాడ్లెంట్ మైట్ బి, ఫ్రాడ్లెంట్ మైట్ బి అంటే మోసపూరిత కాల్ కావచ్చు, మీరు ఆలోచించండి అని చెప్పి మనకు ఒక మైండ్ లో ఒక సెకండ్ లో ఆలోచిస్తాం.
1: ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఇలాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ గానీ ఫ్రాడ్లెంట్ మెసేజ్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేసినట్లయితే
0: చెక్షు అనే యాప్ లో రిపోర్ట్ చేయాలండి.
1: చెక్షు యాప్ లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు వాటి డేటాబేస్ మెయింటైన్ చేసుకుని అలాంటి వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని ముందే అలర్ట్ చేసి మనకు ఒక సెకండ్ థాట్ అంటే ఇది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తారు.
0: అవునండి.
1: నరేష్ గారు, చట్టపరంగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళ పట్ల ఇవ్వడం జరుగుతుందంటారు?
0: అంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాలి, అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే కల్పెట్టు ఉంటాడో వాళ్ళకు శిక్ష పడుద్ది, వాళ్ళు అనుభవించాల్సిందే.
1: కాబట్టి నా రూమ్ లో నేనుండి నేను ఏమన్నా చేయగలను అన్న భావనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది, అది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఒక ఎవిడెన్స్ గా కూడా అంగీకరించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడేటట్లయితే ఖచ్చితంగా 1930 గానీ లేదంటే cybercrime.gov.in గానీ లేదంటే కనీసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే 1800-425-6235 ISCA వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కోసం గైడెన్స్ కోసం ఫోన్ చేయొచ్చు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారి పట్ల చర్యను తీసుకోవడానికి మొదటి అడుగుగా మన వంతు మనం చేసినట్టు అవుతుంది. అలాగే ఎవరైనా ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడినట్లయితే కూడా మనకు కాదులే అనుకోకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి పట్ల బాధ్యత ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఐఎస్సీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:31.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సప్ చేయండి. జనరంజనిలో శ్రోతలు ఇప్పుడు వాట్సప్ ద్వారా కోరిన పాటలు వింటారు. ముందుగా వినబోతున్న పాట సుందరి సుబ్బారావు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు మాధవి, ఆంజనేయులు, బుధన్ పోచంపల్లి నుండి, అలాగే మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, షాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్, కరీంనగర్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట వయసు పిలిచింది. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా గారి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్ పుచ్చంపల్లి నుండి భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్షతేజ్, అలాగే మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విభాస్, విభు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్నారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరిటం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 7:43:44. స్వయం కృషి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు పాడిన పాట, సిరివెన్నెల గారి సాహిత్యానికి రమేష్ నాయుడు గారి సంగీతం.

0: 10 లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది. కూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. శివరామరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, విజయ్ కుమార్ గారి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమాన్లు, హరీష్, హరను వారి కుటుంబ సభ్యులు, విజయ, సోము, సాహితి, వేదిత, సాకేత్ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజన

0: విత్తనాలు 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాసరి నారాయణరావు సాహిత్యానికి సత్యం సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్ విలాసాగర్ గ్రామం నుండి రాజన్న సిరిసిల్ల నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 5x4. మా ఇమెయిల్ ఐడి hellovivi@bharatihyd.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక్కడ నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఘంటసాల గారి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నరసింహాచారి సురారం హైదరాబాద్ నుండి. మీకోసం ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సంపంగి చిత్రం కోసం యాదగిరి పాడిన పాట, యాదగిరి సాహిత్యానికి కృష్ణ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు జాపా భూమేశ్వర్, వెల్దుర్తి, జగిత్యాల నుండి కోరుతున్నారు. మీకోసం ఈ పాట

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత

అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: గోరింటాకు చిత్రం కోసం ఎస్పి బాలుగారు చిత్రమ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు భారతలాల్ పర్దేశి ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి కోరారు. మీకోసం ఈ పాట వినిపించాం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
3: మీట్ ద స్టార్.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
7: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
8: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. భువనచంద్ర గారి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ గారి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సాయికృష్ణ భద్రాద్రి కొత్తగూడెం నుండి. మీకోసం ఈ పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: జనరంజని కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 8:48:46. ఇప్పుడు వినబోతున్న పాట దేవత చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఎస్పి కోదండ పని సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి కోరుతున్నారు. మీకోసం ఈ పాట.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
5: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 5x4. మా ఇమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక్కడ నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట భార్యాబిడ్డలు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, వెల్దుర్తి గ్రామం కర్నూలు నుండి.

జనరంజని కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట భక్త కన్నప్ప చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట. వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యానికి ఆదినారాయణరావు సత్యం సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి మీకోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో కలుసుకుందాం.

0: इंस्टाग्राम पर आप सेलिब्रिटीज को फॉलो करते हैं, अपने दोस्तों और रिश्तेदारों को फॉलो करते हैं, पर क्या आपने विविध भारती को फॉलो किया?
1: नहीं नहीं, अभी नहीं।
0: विविध भारती भी तो आपके परिवार का हिस्सा है। तो इंस्टाग्राम पर लिखिए विविध भारती राष्ट्रीय सेवा।
2: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య పరిశోధనను అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:03:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి.

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట ఇరుముడి చిత్రం కోసం పాటను కోరుతున్న శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, అలాగే బుధన్పచంపల్లి గాంధీనగర్ నుండి, యలగంధల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ, మనోజ్ రాజయ్య, అమ్మవాయి ఎలంకి గ్రామం నుండి, జోగు ప్రవీణ్, సంధ్యా అక్షయగుణ, మేడ్చల్ జిల్లా కీసర మండలం నుండి, రామలింగేశ్వర కాలనీ నుండి మానసామాధురి, మహాలక్ష్మి మాధవి, అలాగే బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగే శాస్త్రి సాహిత్యానికి అనిరుద్ధ రవిచందర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి, లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, అభేద, ఆయేషా, బుధన్ పోషంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుండి, భావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాగమణి.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో సమయం 10:17:44. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నందిపేట నుండి వెన్నెల నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.
1: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవీణ, నవీన, రాధికా, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి, సంతోష, కృష్ణ, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట. పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అమరం చిత్రం కోసం రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వంశీ, ఉమారాణి, రాజు, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుండి కోరుతున్నారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఊరి పేరు భైరవకొన్న చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:40. 12 సెకండ్లు ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం.

కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మధుప్రియ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అరుణ, రాజేందర్, నిహారిక, లక్ష్మి, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ.

పాడిన పాట సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి పవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, జాబ, భూమేశ్వర్, సురేందర్, రవిదాస్, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సినీ, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 10:49:46. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోనే మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటలను పంపించడానికి 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ నెగార్, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీ

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట సీతారామం చిత్రం కోసం SP చరణ్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సాయి కృష్ణ, రవలి, నాగ నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్, ములుకుల పల్లె నుండి కోరుతున్నారు. అలాగే రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, లావణ్య, దుర్గ, పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, చింటూ, చిట్టి, ఉమాదేవి, రత్న, గజ్వేల్ నుండి శర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

రోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈతురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి.
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. చూసిన ప్రతిసారి నవ్వులు పూయించే సినిమా. కామెడీతో పాటు స్నేహం, ప్రేమ, బాంధవ్యాల గురించి హృద్యంగా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు సినీ చరిత్రలోని ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రేక్షకుల మధ్యలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా విసుగనిపించవు, సరికదా? చూసిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఛానళ్లు మారుస్తూ ఈ సినిమా కనపడితే చాలు ఆగిపోయి అయిపోయే వరకు టీవీ ముందు కూర్చుని కదలని వారు ఇప్పటికీ ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అది ఒక విశేషం అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా విశేషాలు చెప్పుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన నువ్వు నాకు నచ్చావు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, మొదటి సినిమా అయినా కూడా ఆర్తి అగర్వాల్ పరిణితితో కూడిన

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, సునీల్ల సీన్స్ విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు. త్రివిక్రమ్ కామెడీ పంచులకు జనాలు ఫిదా అయిపోయారు. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:26. ఎప్పుడైనా విజయాన్ని మించిన కిక్ ఉండదు, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో. అప్పటి వరకు ఎంత ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడేవారు ఒక్క సినిమాతో మొత్తం ఇండస్ట్రీ మీద బలమైన ముద్ర వేశారు. అలాంటి ముద్రే త్రివిక్రమ్ శ్రీనివాస్. చిటపటి చినుకుల్లా మొదలైన ఈ మాటల మాంత్రికుడి ప్రయాణం టాలీవుడ్లో చెరగని మాటల సునామీలా మారిపోయింది. ఆయన రాసిన మాటల మణిహారం నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో, త్రివిక్రమ్ మాటల మాయకి అంతలా కనెక్ట్ అయిపోయారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా.

ఇక నువ్వు నాకు నచ్చో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం కామెడీ. దేవుడా ఓ మంచి దేవుడా అంటూ వెంకటేష్ అన్నం తినేటప్పుడు చేసిన ప్రేయర్, అమ్మ కవితతో నవ్వించిన ప్రకాష్ రాజ్, గంటకోసారి పాట పాడాలంటూ పార్కులో ఇబ్బంది పడే బ్రహ్మానందం, పగలబడి నవ్వారు ప్రేక్షకులు, బంతి సునీల్ డైలాగులు సహజంగానే నవ్వులు పూయించాయి. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి, ప్రేమించడానికి కారణాలు చెప్పలేం అంటూ త్రివిక్రమ్ రాసిన సంభాషణలు మనసుకి హత్తుకున్నాయి. ఇక చంద్రమోహన్ ప్రకాష్ రాజుల స్నేహాన్ని చూస్తే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ప్రాణ స్నేహితులేమో అన్నంత సహజంగా నటించిన తీరు అద్భుతం అనిపించింది ప్రేక్షకులకి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:37. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా నటించారో, సాంకేతిక బృందం కూడా అంతకు మించి కష్టపడింది. దర్శకుడు కె విజయభాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన, సినిమాను మరో స్థాయిలో నిలబెడితే కోటి అందించిన సంగీతం, సిరివెన్నెల భువనచంద్రల సాహిత్యం ఎవర్గ్రీన్ హిట్గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక నువ్వు నాకు నచ్చే సినిమాకి ముందుగా కథానాయికగా త్రిష గజాలా పేర్లు అనుకున్నారు. అయితే అప్పటికి ఒక హిందీ సినిమా చేసిన ఆర్తిని తీసుకున్నారు. కథానాయక తండ్రి పాత్రకు నాజరైతే బాగుంటుందని దర్శకుడు విజయభాస్కర్ అన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాష్ రాజ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఆయన్నే తీసుకున్నారు. ఇక ముందుగా రాసుకున్న కథ ప్రకారం వాటర్ వరల్డ్లో బ్రహ్మానందం పాత్ర లేనేలేదు. అయితే వెంకటేష్ అన్నారట, కామెడీ లేకుండా సినిమా ఏం బాగుంటుంది, ఎంత డైలాగులు వేసినా బ్రహ్మానందం గారు ఉంటేనే బాగుంటుంది అని. సో ఆయన సూచనల మేరకు నవ్వుల వర్షం కురిపించే సీన్స్ని యాడ్ చేశారు. సీన్స్ ఈ సీన్స్కి మిస్టర్ బీన్ని స్ఫూర్తిగా తీసుకున్నారనే చెప్తున్నారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1077కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్నాయి
6: నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది 3 గంటల అంతసేపు ఎవరు చూస్తారు, కొన్ని సీన్స్ కట్ చేయండి అని గోల పెట్టారు. 2.5 గంటలకు తగ్గించమన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం కథపైన ఉన్న నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. సినిమా బాగుంటే 3 గంటలున్నా కూడా ప్రేక్షకులు హాయిగా చూస్తారనడానికి నువ్వు నాకు నచ్చావు ఒక నిదర్శనం. ఒక సినిమా కథ ముందుగా దర్శక నిర్మాతలకు నచ్చాలి, ఆ తర్వాత హీరోకి నచ్చాలి, అలా తీసిన సినిమా ప్రేక్షకులకి నచ్చాలి. నచ్చింది, అదే నువ్వు నాకు నచ్చావు. అందుకే 25 ఏళ్లుగా మనందరి చేత నువ్వు నాకు నచ్చావు అనిపించుకుంటుంది ఈ కలర్ఫుల్ క్లాసిక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05, చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ఆయన యునైటెడ్ కింగ్డమ్ మెచ్చిన పిల్లల హార్ట్ సర్జన్, బ్రిటిష్ ఫౌండేషన్ ఏటా అందించే ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ హీరో అవార్డును అందుకున్నారు. యూకేలో స్థిరపడినా కూడా మాతృభూమి పట్ల ఎంతో మమకారం. తెలుగుగడ్డ మీద గుండె సమస్యలతో పోరాడుతున్న పసిబిడ్డలను ఆదుకోవాలనే అంతులేని ఆరాటం. ఆ సేవా సంకల్పంతోనే ఏటా భారతదేశంలో కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 12:15. ఇక డాక్టర్ రమణ తన్నపనేని, చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్. అయిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమణ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. జగిత్యాల జిల్లా సంకనపల్లి ఆయన ఊరు. డాక్టర్ రమణ తండ్రి డాక్టర్ల గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు ఇంట్లో ఎప్పుడు. అది వింటూ పెరిగిన రమణ MBBS చదువు లక్ష్యంగా కష్టపడి చదివి సాధించారు. అయితే చిన్నతనంలో వాళ్ళ ఊర్లో పిల్లలకు గుండె సమస్యలు వస్తే మద్రాసు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో పిల్లలు ఎంతోమంది చనిపోయారు. అది చూసిన డాక్టర్ రమణ డాక్టర్ చదువు ఎంచుకుని హృద్రోగ చికిత్సలో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక లండన్లో అయితే ఇంకా నాణ్యమైన విద్య అందుతుందని సీనియర్లు చెప్పారు. దాంతో అప్పు చేసి మరీ లండన్ వెళ్లారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు అన్నింటినీ ఎదుర్కొన్నారు. చివరికి ప్రవేశ పరీక్ష రాసి స్పెషలైజేషన్లో సీటు సంపాదించుకున్నారు. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి.

0: నుండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తన్నపనేని గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన రమణ ఆ తర్వాత పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక నిపుణుడైన వైద్యుడిగా వందలాది మంది చిన్నారుల గుండె ఆగిపోకుండా తన చేతులను అడ్డుపెట్టారు. ఆ ప్రతిభకు అంకిత భావానికి గుర్తింపుగా అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తండపనేని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లల గుండెలు కూడా పిల్లలంత సున్నితంగానే ఉంటాయి. వాటికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఆ స్థాయి నైపుణ్యం కలిగిన నిపుణులు లేకపోవడం, చాలా తక్కువ మందే ఉండడం బాధాకరం. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు 8-10 మంది వైద్య నిపుణులు ఇండియాకు తీసుకొచ్చి చిన్నారులకి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నాను అంటారు డాక్టర్ రమణ. అంతేకాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి చిన్ని గుండెల్ని కాపాడడానికి కృషి చేస్తున్నారు డాక్టర్ రమణ. ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు.

0: సమయం 12:30 వస్తుంది వార్తలు.
1: బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యక్షుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి

0: ఇది ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
0: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపక

0: కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు, కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి, సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. స్టూడియో క్లాక్ లో సమయం 12:50.

తరిల్లేల ఒట్టిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసనమండలి సమావేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు

0: లు అందించనున్నట్టు వెల్లడించారు. గత రెండేళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐకి సంబంధించిన ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈరోజు ప్రధానమైన కంపెనీస్ సంబంధించి, Fortune 500 కంపెనీస్ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్, వి బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దాని వల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
0: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభలో తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11 అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ క్యాడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
2: కోయాలు, హొండారెడ్డిస్లు, అలాగే పీవీటీస్లు సమన్వయంతో ఇక్కడ పనిచేస కోసం ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా కాపాడాలి, అలాగే సంబంధించి డిఫరెంట్ ఏరియాస్ లో కూడా, ఇప్పుడు అశ్వరాపురం, మనోగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
0: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
3: అందరూ అటవి సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటు లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులు

0: స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
1: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూబాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్ట్రంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశుసంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో హెచ్ఐవి నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత్ జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో విబిజీరామ్జీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. విబిజీరామ్జీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైంకి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలతో. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హిందీ సినిమా కోహినూర్ని బేస్ చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, హిందీ సినిమా కోహినూర్ ఈ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. హిందీ సినిమా కోహినూర్ని బేస్ చేసుకుని, అంటే ఆ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా అని అడిగాను. ఆన్సర్ వచ్చి పిడుగు రాముడు. ఎన్టీ రామారావు గారు హీరోగా నటించారు, హీరోయిన్గా రాజేశ్వరి నటించారు. ఈ సినిమా పేరు పిడుగు రాముడు అనమాట. హిందీలో దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. ఆ సినిమా కథనే బేస్ చేసుకుని విఠలాచార్య గారు తెలుగులో తీశారు. ఇది ఆన్సర్. మరి ఎవ్వరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. తర్వాతి ప్రశ్నకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:33. మరిక తర్వాత ప్రశ్న, శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు వీరబాహుడు గనోదరుడు అని పరిచయం చేస్తారు, ఆ సినిమా పేరేంటి? శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీరబాహుడు గనోదరుడు వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు అని ఒక పరిచయం చేస్తాడు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో క్లాక్లో సమయం 1:38. మరి ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే నేను చదువుతాను. ఇక మరి సమాధానం అహనా పెళ్ళంట సినిమా, నేను అడిగిన ఘనోదరుడు వీరబాహుడు అని చెప్పాను కదా, ఆ డైలాగ్ అహనా పెళ్ళంట సినిమాలో ఉంది. బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, మురహరి యశోద, జానకీరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లక్ష్మణ్ పోతుల రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కానోజిగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కరీంనగర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అనిల్ కుమార్, నందిపేట నుంచి వెంకటేష్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, పోలిపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మేడిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, చిత్తూరు నుంచి నరేందర్రెడ్డి స్వరూప, సాయి పూజ, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, పంతాడి శ్రీనివాసరావు గారు రాంగ్ ఆన్సర్ అండి. నరేష్ రోజా మూసాపేట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పూజపల్లి నుంచి భోగ మార్కండే అనిత, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, హరిసిరి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఆదిలాబాద్ నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, కృష్ణ హరి, హరికృష్ణనా, ఓకే కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ పద్మ, రితీష, అన్విత బోడుపల్లి నుంచి, నెక్స్ట్ మహేష్, నైనిక, నర్సయ్య, మేడిశెట్టి, మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేశ్వర గుణ, నెక్స్ట్ బుజ్జి హుడా కాలనీ నుంచి దోర్నాల బాలరాజు గారు, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట నర్సయ్య, ఆంజనేయులు బేగంపేట నుంచి, అప్పలరాజు పెడన్న నుంచి, పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివకుమార్ భువనగిరి నుంచి, సికింద్రాబాద్ నుంచి అశోక్, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకాంత్, గౌతమి, ధనుష్య, నెక్స్ట్ జ్యోతి, లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఎవరున్నారు, మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారా? కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వీరందరూ అహనా పెళ్ళంట సినిమా అని. నెక్స్ట్ ఎస్ఎస్ అరవింద్ చారి గారు, జగదీష్ గారు, నెక్స్ట్ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ నుంచి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, పానుగంటి రవి గారు, నెక్స్ట్ కేవి శ్రీనివాసరావు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమయం 1:42. మరి ఇక తర్వాతి ప్రశ్న, ఒక పాట వినిపిస్తాను, ఒక మ్యూజిక్, ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమాలోది ఆన్సర్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి స్టూడియో క్లాక్ లో 1 గంట 47 నిమిషాలు. ఇక నేను అడిగిన మ్యూజిక్ వినిపించి ఏ పాట అని అడిగాను, ఏ సినిమాలో అని అడిగాను కదా. శివకుమార్ గారు భువనగిరి నుంచి, శివకుమార్ పద్మ రితీష అన్విత బోడుపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాలోది, ఇప్పుడు వినండి. అంజలి సినిమా నుంచి ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15, శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలని పణంగా పెడుతూ ఉంటాయి. ఇటీవల నేపాల్లో వరద ఎంత బీభత్సం సృష్టించింది అందరికీ తెలుసు కదా. ఇలా ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం అలుపు లేకుండా శ్రమిస్తోంది. వారిలో ఒకరైన మహిళాధికారి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇంతకీ ఆవిడెవరు, ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:25. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన ఆ మహిళాధికారి పేరు ప్రియ. నేపాల్లోనే తొలి మహిళా కెప్టెన్గా పేరుగాంచారు. తన నేతృత్వంలోనే 6 రోజుల్లోనే 100కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో ఆమెకు ఆమె సాటి. నేపాల్ విలయంలో కూడా తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలు అందుకుంటున్న ప్రియ అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన మహిళాధికారి పేరు ప్రియ. ఆవిడ స్వస్థలం ఖాట్మండు. 5 అక్కాచెల్లెళ్ళలో ఒకరు. డాక్టర్ చదవాలి అనుకున్న ఆమె అభిప్రాయం ఒక టైంలో మారింది. బీఎస్సీ చదివారు. విదేశాల్లో పై చదువులకు ప్రయత్నాలు చేస్తూనే ఎయిర్ హోస్టెస్గా కూడా పనిచేశారు ప్రియ. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి జాయ్ రైడ్కి వెళ్లారు. అదే ఆమె కెరీర్ని మార్చేసింది. ఆ జర్నీతో హెలికాప్టర్ పైలట్ అవ్వాలన్న కోరిక ఆమెకు కలిగింది. వెంటనే 4 పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్లారు ప్రియ. 2017 హెలికాప్టర్ కెప్టెన్గా విధుల్లో చేరిన ఆమె నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించారు. ఇంతకీ అయితే ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ఏం చేశారు తెలుసుకుందాం. విండోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించిన ప్రియ అక్కడితో సంతృప్తి చెందకుండా కేవలం పైలట్గానే కాకుండా ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో కూడా నైపుణ్యాలు సంపాదించాలి అనుకుని ఆ దిశగా కఠోర శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ఆ క్రమంలోనూ ఎవరెస్ట్ను అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమికి చేరుస్తున్నారు. వందల మందిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు ప్రియా.

0: మా కన్నా మా పనోళ్ళులండి, కొమ్ముల్ తిరిగిన కంత్రిల్లండి. మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇద్దండి, దగాలు దారుణాలు శాతగాని పోతులాటండి. కులాసాగా కూలీ చేసే కసాయోళ్ళు దగుల్బాజీ గాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్తండి బాబు అమ్మ జాగ్రత్త.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:51. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారి ప్రియా నేతృత్వంలో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మందిని కాపాడారు. బురద ఉన్న ప్రాంతాల్లో చేపలను పూర్తిగా నేలపై దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నాం. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేమున్నది, అందుకే కదా శిక్షణ పొందాం అంటూ గర్వంగా చెప్తారు ప్రియ. ఇలా ప్రియ చూపిస్తున్న తెగువకి ఆ దేశమే కాదు ప్రపంచమంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ఈరోజు 179.90 కోట్ల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 3008 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. వ్యవసాయ మోటార్లు పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు అపోహలు సృష్టించవద్దని కోరారు. రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణను కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోతైన సహకారం బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించవలసిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడుల్లో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మార్నింగ్ 9 o'clock ఇంటి గుమ్మం దాటేటప్పుడు ఉండే టార్గెట్లు, ఛాలెంజెస్, వర్క్ షెడ్యూల్ అన్నీ కంప్లీట్ చేసి వాటిని పక్కన పెట్టేసే సమయం ఇది కదా. మరి సాయంత్రం 5 దాటిందంటే నువ్వు కేవలం ఒక ఎంప్లాయీ కావు, టార్గెట్లు వెంటాడే మిషన్ అసలే కావు, నువ్వు కేవలం నువ్వు మాత్రమే. మరి ఆ బాధ్యతల తాలూకు వేడిని చల్లార్చి నీ అసలైన బుడ్ని బయటకు తెచ్చేదేంటి అనంటే టీ టైం మాత్రమే కదా. మరి ఆ మొదటి సిప్ గొంతు దిగగానే అప్పటి వరకు బిగుసుకుపోయిన భుజాలు ఒక్కసారిగా రిలాక్స్ అవుతాయి కదా. మరి ఈ టైంలో ఆ ఛాయ్కి కొన్ని కబుర్లు యాడ్ అవుతాయి, అబ్బా ఆ కిక్కే వేరుంటుంది. మరి ఈ ఈవినింగ్ వైబ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, వాడి వేడి డిఫరెంట్ ఛాయ్ కబుర్లు చెప్పడానికి అందమైన మాట

పాటలు పసందైన పాటలు వినిపించడానికి వచ్చేశాడు మీ ఆర్జే సురభిరమేష్. వింటూ ఉండండి ఎగ్దమ్ ఎంటర్టైనింగ్ షో చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, మరి వివిధ భారతి అంటే మరి వినసొంపైన మాటలు, అద్దిరిపోయే పాటలు కదా. మాటలాపుతా, పాట వినిపిస్తా.

ఒక్క పాట, ఒక్క పాట వింటేనే 90% రీఛార్జ్ అవుతే ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనోరించే సంపూర్ణ వినోదం. అపరిచితుడు మూవీ నుంచి కొండ కక్కి అండ్ జోసెఫ్ అండ్ కేకే సుజాత పాడినటువంటి మస్తు పాట, భువన చంద్ర అండ్ చంద్రబోస్ కలిసి రాసినటువంటి ఈ పాటకి హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇలాంటి పాటతో పాటు ఎస్పెషల్లీ ఈ పాట ఎంత గ్రాండియర్గా ఉంటుంది, ఆ గ్రాండియర్ విజువల్ విజన్ ఎవరిది అంటే మన డైరెక్టర్ శంకర్ దాస్. మరి డైరెక్టర్ శంకర్ మరి ఒక అప్డేట్ తోటి వస్తున్నాడు, ఆ అప్డేట్ ఏంటో కూడా చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎగ్దామ్ ఎంటర్టైనింగ్ షో చాయ్తో హాయ్ కబులు. మీ రేడియో స్పేస్ లో సినిమా వైబ్స్ ఫుల్ ఆన్ లో ఉన్నాయి. మరి ఈ రోజు టాలీవుడ్ టు కోలీవుడ్ ట్రెండ్ అవుతున్న టాప్ అప్డేట్స్ ఏంటో ఫటాఫట్ చెప్తా. మరి ముఖ్యంగా పక్కన పెట్టేశారు అని అనుకున్నటువంటి ఇండియన్ 3ని రీస్టార్ట్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్యాచ్ వర్క్ సీజీ పనులు స్పీడ్ పెంచారట. కమల్ హాసన్ మార్క్ యాక్షన్తో మిగిలిన భాగం త్వరలోనే ఫినిష్ చేసి రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ అనమాట. అంతేకాకుండా వృషకర్మ చేతిలో వింత ఆయుధం, సరికొత్త రగ్గడ్ లుక్లో వృషకర్మ పోస్టర్లో నాగ చైతన్య అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తిక్ దండు డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మైథలాజికల్ మిస్టర్ థ్రిల్లర్ డిసెంబర్ 4 గ్రాండ్గా థియేటర్లోకి వచ్చేస్తుంది. మరో అప్డేట్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే హను రాఘోపుడి క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ కదా. మరి ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో రిలీజ్ అనుకున్నారు, కానీ షూటింగ్ పనులు డిలే అవ్వడం వల్ల అనుకున్న తేదీకి రావడం కష్టమే అంటున్నారు. ఒకవేళ డిసెంబర్ బరి నుంచి ప్రభాస్ తప్పుకుంటే మాత్రం ఈ భారీ మూవీ డైరెక్ట్గా వచ్చే సమ్మర్కే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అనమాట. మరి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రభాస్ అంటే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్ వినాలనిపిస్తుంది. ఏ సినిమా నుంచి? బాహుబలి నుంచి. దల్లర్ మెహందీ ఎంఎం కిరువాణి మౌనిమా పాడినటువంటి పాట, కె శివ శక్తి దత్త కె రామకృష్ణ రాసినటువంటి ఈ పాటకి ఎంఎం కిరువాణి సంగీతాన్ని అందించారు. బాహుబలి నుంచి వండర్ఫుల్ ట్రాక్.
2: భళి భళి భళి రా భళి సాహోరే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9677604949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో సమయం 5:18:31 దాటి అలా ముందుకు వెళ్ళిపోతున్న సమయం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనం ఉన్నాం చాయ్తో హాయ్ కబుర్లు షోలో. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు పీల్చే ఆ చల్లని స్వచ్ఛమైన గాలి ఎంత హాయిగా ఉంటుంది కదా. కానీ సిటీలో మనం ఇంత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వెనుక దట్టమైన అడవుల్లో తుపాకీ తూటాలకు, క్రూరముగాలకు ఎదురొడ్డి నిలబడే కొందరు రియల్ హీరోస్ ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్. ఈరోజు మనం సెల్యూట్ చేసుకోబోయేది మన ప్రాణవాయువు కోసం ప్రాణాలర్పించే ఆ సైలెంట్ గార్డియన్స్కి. వాళ్ళెవరో తెలుసా? ఎస్, మరి వాళ్ళెవరో కూడా చెప్తాను. మీరు మాత్రం ఒక పాట వినేయండి. ఆ పాట తర్వాత మరి ఈరోజు స్పెషాలిటీ ఏంటి, సెప్టెంబర్ 11 స్పెషాలిటీ ఏంటో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మహాదేవ్ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగి శాస్త్రి రాసినటువంటి ఈ పాటకి శంకర్ మహాదేవన్ సంగీతం గాత్రాన్ని అందించారు. జనతా గ్యారేజ్ మూవీ నుంచి పాట విందాం. ప్రణామం ప్రణామం అంటూ మరి ప్రకృతికి ప్రణామం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంక్రీట్ జంగుల్లో బతికే మనకు అసలైన అడవి అంటే కేవలం వీకెండ్ టూర్ మాత్రమే కావచ్చు. కానీ అక్కడ అక్రమ స్మగ్లర్లు, వేటగాళ్ళు, కార్చిచ్చులు, విషజంతులు వీటన్నిటిని ఫేస్ చేస్తూ మన భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళు పహార కాసే ఫారెస్ట్ గార్డులు అధికారుల త్యాగాలను స్మరించుకునే రోజే సెప్టెంబర్ 11 జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం. రిమెంబరింగ్ మాటియర్స్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్, అమరవీరుల స్మరణ అడవుల సంరక్షణ అనే థీమ్తో మరి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఈ రోజుని. ఈరోజు 2026లో మరి ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళకి మనం ఎలా సెల్యూట్ చేయగలం అంటే చాలా సింపుల్ అండి. వీకెండ్ రాగానే అడవుల వైపు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్ బాటిళ్ళు, లిక్కర్ గ్లాసులు పారేయకుండా క్లీన్గా ఉంచండి. మన ఇంటి చుట్టూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని ఒక ప్రాణంలా బతికించండి. అటవీ సంరక్షణ అనేది కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్యూటీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి. మనం పీల్చే ప్రాణవాయువుల కోసం వాళ్ళు ప్రాణాలే అర్పించారు. మరి ఆ పచ్చదనాన్ని కాపాడుకోవడమే వాళ్లకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి ఇలాంటి టైంలో అంటే ప్రకృతి అంతా మనకి ఎక్కడ కనబడుతుందంటే పల్లెటూళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మరి పల్లెటూళ్ళలోకి వెళ్తే ప్రతి మూల ప్రకృతి అలా అలా అలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి పాట ఒకటి మీకోసం రెడీగా ఉంది.

0: బాలకం మూవీ నుంచి మంగ్లీ రామిరియాలా భీమ్ సిస్లియో పాడినటువంటి పాటకి కాసుల శ్యామ్ సాహిత్యం, భీమ్ సిస్లియో సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలవించే సంపూర్ణ వినోదం.
1: 10 లక్షల లాటరీ నాకా?
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 MHz పై.
4: మీట్ ద స్టార్.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ సమయం 5:29. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాలన్నా, పుకెట్ బీచ్లలో రీల్స్ చేసుకుంటూ చిల్ అవ్వాలన్నా, మనం వాళ్ళకి ఫస్ట్ గుర్తిచ్చే డెస్టినేషన్ ఏంటి అంటే థాయిలాండ్ కదా. మీ గ్యాంగ్తో కలిసి వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా, వేస్తున్నారా? అయితే మీ లగేజీ బ్యాగ్కి జిప్ వేసే ముందు ఈ లేటెస్ట్ ట్రావెల్ రూల్స్ తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. అంటే ఇక వర్షాకాలం తగ్గుతూ ఉంటుంటే మధ్య మధ్యలో హాలిడేస్ బంచ్ బంచ్గా వస్తుంటే, ఒక 2-3 రోజులు బంచ్, పండగలు గిండగలు వస్తున్నప్పుడు బంచ్ వస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు అలా అలా అలా విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారు.

అందులోనూ థాయిలాండ్. ఎందుకు థాయిలాండ్ అంటారంటే వీసా ఫ్రీ ఉంటుంది కాబట్టి. అయితే మరి ఈ లేటెస్ట్ టూ ట్రావెల్ రూల్స్ ఏంటి అంటే, సెప్టెంబర్ 15 నుంచి మన ఇండియన్ టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీ గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించేశారట థాయిలాండ్ వాళ్ళు. అంటే వీసా లేకుండా నెల రోజులు మాత్రమే అక్కడ ఎంజాయ్ చేయగలరు, అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ తిరగగలరు. ఇక ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మీ చేతిలో ఒక 5 విషయాలు పక్కాగా ఉండాలి. అవి ఏంటో చెప్తాను, మరి మీరు అవి తెలుసుకునే ముందు మీలో వైబ్ క్రియేట్ చేయడానికి వైబ్ ఉన్నది అంటూ మిరాయ్ భూమి నుంచి వస్తుంది అర్మాన్ మాలిక్ పాడినటువంటి పాట. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు, గౌరా హరి మ్యూజిక్ కంపోజిషన్స్.

0: కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
6: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మనం

ఉన్నాం ఛాయ్తో హాయ్ కబుర్లలో. ఇంట్రెస్టింగ్ కబురు ఏంటి అంటే, సెప్టెంబర్ 15 నుంచి ఇండియన్ టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీ గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించేశారు థాయిలాండ్ వాళ్ళు. మరి అక్కడ థాయిలాండ్కి వెళ్ళాలి అంటే తప్పకుండా 30 రోజులే ఉండాలి, కాబట్టి ఆ లోపే వీసా ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని 5 ముఖ్యమైన విషయాలు అంటే, పాస్పోర్ట్ వ్యాలిడిటీ, మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ కనీసం 6 నెలల గడువు ఉండాల్సిందే, దగ్గరలో ఉంటే వెంటనే రెన్యూవల్ చేయించుకోండి. ఇక రిటర్న్ టికెట్ స్టే వెళ్ళాక చూసుకుందాంలే బ్రో అంటే అక్కడ అస్సలు నడవదు. కన్ఫామ్ రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు ప్రింట్ లేదా ఫోన్లు రెడీగా ఉండాలి. ఇక యూపీఐ క్రెడిట్ కార్డులు ఉన్నాయని ధీమాగా ఉండకండి. ఒక్కొక్కరికి దగ్గర కనీసం 20,000 థాయ్ బాట్స్ అంటే మన కరెన్సీలో సుమారు 58,000 రూపాయల హార్డ్ క్యాష్ తప్పనిసరిగా హ్యాండ్లో ఉండాలి. అడిగి మా దగ్గర క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉన్నాయంటే నో నడవనే నడవదు. ఇంకా అలాగే డిజిటల్ అరైవల్ కార్డ్, ట్రావెల్కి 72 గంటల ముందు టీడీఏసీ ఫారం కంప్లీట్ చేసి కన్ఫర్మేషన్ వెంట ఉంచుకోవాలి. ఇక ట్రాన్సిట్ ట్రావెలర్స్, ఒకవేళ థాయిలాండ్ మీ ఫైనల్ డెస్టినేషన్ కాకుండా జస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ మాత్రమే అయితే, ఒకవేళ అక్కడ ఆ టైంలో ఒక మీరు ఒక 10-15 గంటలు రాకపోతే ఒక 20 గంటలు ఉండాల్సిన పరిస్థితి ఏమన్నా మీరు వెళ్తూ ఉన్నప్పుడు వస్తే, అక్కడ ట్రాన్సిట్ వీసా తీసుకోవడం అనేది చాలా మంచిది. మీరు వెళ్ళే నెక్స్ట్ కంట్రీ వీసా డాక్యుమెంట్లు కూడా రెడీగా ఉండాలి. అది సంగతి మేడం. మరి ఇలా ఉంటేనే ఇలాంటి వాటికి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే రైట్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఇలా పాట పాడాలనుకుంటే, అంటే దిల్ భలే ఖుషి అవుతుంది కదా, అలా ఖుషి అయినప్పుడు ఎలాంటి పాటలు వస్తాయి, వైబ్రేటింగ్ సాంగ్. ఎలాంటి పాటలు?

0: మోనిక అని మాత్రమే అండి. రైట్, కులిమివు నుంచి అద్రిపోయే పాట సుభాష్ నాయుడు అనిరుద్ధ రవిచంద్ర పాడినటువంటి పాట. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. అనిరుద్ధ రవిచంద్ర అద్రిపోయే పాట మ్యూజిక్ కంపోజ్ చేశారు కదా. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మోనికా. అయ్యే బాబోయ్, ఎలా పాడాడో కానీ అన్నిటి రవిచంద్ర నిజంగా వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కొంచెం ఇలాంటి పాడేటప్పుడు మాత్రం గొంతు జాగ్రత్తగా పాడడం మటుకు హై పిచ్కి వెళ్ళకండి, కావాలంటే లో పిచ్లో.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

డీజే తిల్లు పాట వింటూ ఉంటే వైబ్ వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక పండగ స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఇక తర్వాత డీజేకి సంబంధించినటువంటి అన్ని రకాల శబ్దాలు అన్నీ కూడా మనకు వినబడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి ఈ టైంలో హాయిగా చల్లగా హాయిగా ప్రశాంతంగా అలా అలా రోడ్డు మీద వెళ్తూ ఇలాంటి పాట వింటూ ఉంటే మన స్టీరింగ్ మన హ్యాండిల్ బైక్ హ్యాండిల్ అలా అలా అలా అలా ఎడవైపు తీసుకుంటుంది. దుర్గం చెరువు హైదరాబాద్ సిటీలో ఉంటే మాత్రం దుర్గం చెరువు వైపు అలా అలా ఆ కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలనుకుంటుంది. దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ఏంటి అని అంటే, మరి అప్డేట్ చెప్పేక ముందు మరి ఇంతకు ముందు పాట కాసుల శ్యామ సాహిత్యంలో రామిరియాల పాడినటువంటి పాట, రామిరియాల కంపోజిషన్లో డిజిటల్ నుంచి విన్నారు కదా. రైట్, మరి వర్క్ అయిపోయింది కాబట్టి అంటే ఈ టైంలో వర్క్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ చిల్ అవ్వడానికి దుర్గం చెరువు కేబుల్

బ్రిడ్జ్ వైపు బండి తిప్పుతున్నారు. అయితే యూటర్న్ తీసుకోండి, అంటే మీ పర్ఫెక్ట్ ఫొటోస్ సన్సెట్ రీల్స్కి ఓ 2 డేస్ బ్రేక్ పడిందనమాట. అక్కడ మన వాటర్ బోర్డు వాళ్ళు అర్జెంట్ రిపేర్స్ డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, సేఫ్టీ ఫస్ట్ కదా. అందుకే ఈ 2 రోజులు చెరువు దగ్గర నో ఎంట్రీ వేకెన్సీ బోర్డులు పడ్డాయి. సో అనవసరంగా అక్కడ దాకా వెళ్ళి ట్రాఫిక్ టైం వేస్ట్ చేసుకోకండి, జస్ట్ 2 డేస్ ఓపిక పట్టండి, ఓకేనా? రైట్, మంచి మాటలు పసందైన పాటల కోసం మీరు ఏం చేస్తారు, ప్రతిరోజు మీరు 5 to 5:50 వరకు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మిమ్మల్ని మరోసారి ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది, మరి వచ్చేస్తున్నాడు అంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది కూడా రామ్ మిర్యాల పాట, కాసల శ్యామ్ సత్యం రామ్ మిర్యాల మ్యూజిక్ కంపోజిషన్లో. మామా బ్రో అంటూ దాస్కా ధమ్కీ మూవీ నుంచి వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

పేరు పెట్టినారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇలా పాటలు వింటూ వింటూ ఉంటే సమయం అలా అయిపోతుంది. స్టూడియో క్లాక్లో సమయం 5:50 వస్తుంది. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. మళ్ళీ 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించుకో సుభాష్ ని పాడినటువంటి పాట విశ్వనాథ్ అండ్ సాన్స్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. స్టూడియో క్లాక్ లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి బాధవీలత. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం

0: చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్టంలో విద్యుత్ డిమాండు 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ, బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
1: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇలా మేము అట్లనే వాళ్ళ అదే జీవితం కొనసాగించమని అంటలేము. మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్క ఉండాలి, వాళ్ళకు సరియైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
0: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్చభారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయగాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16,00,000 ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస, నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సభా ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ

కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 ఏళ్లకు సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవి రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ, బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ, అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05కు జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. నేను మ్యాచెస్ రమేష్. మరి ఈవినింగ్ వీకెండ్ వైబ్ వచ్చింది కదా, ఫ్రైడే వచ్చిందంటే ఇంకా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేయాలనే ఫీల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో

మరి ఇంటికి స్వీట్గా వెళ్ళిపోవాలని కొందరు అనుకుంటుంటే, లేదు పార్టీకి వెళ్ళాలని కొందరు అనుకుంటూ ఉంటారు. సరే, ఎక్కడ ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈవినింగ్ టైంలో మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకటేసారి వెళ్తారు కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఈ టైంలో, ఈ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న టైంలో అందమైన అద్భుతమైనటువంటి పాటలు మీకోసం నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది టచ్ చేసి చూడు మూవీ నుంచి ఆశీష్ పండిత్ మ్యూజిక్ కంపోజిషన్లో, రహమాన్ లిరిక్స్ అందించగా నకాష్ అజీజ్ పాడినటువంటి మస్తు పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే

0: చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియోకు లగల సమయం 6:28:33 అలా ముందుకు వెళ్ళిపోతుంది సమయం. రైట్, మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పల్లెల నుండి పట్టణాల వరకు ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయాయి కదా. ఎస్, ఎక్కడ చూడ అందరూ బిజీగా, కాలనీ వాళ్ళందరూ కూడా, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలా బిజీగా మండపాలు డెకరేట్ చేయడం కానీ, పూజల కోసం ఏ రోజు ఏ పూజలు చేయాలి, ఏ ప్రసాదాలు చేయించాలి, ప్లానింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. పండగ ఉత్సవాలు ఎంత బాగా 9 రోజుల పాటు ఏ విధంగా చేయాలని దానిపై చాలా బిజీగా ఉన్నారు. అయితే అన్నీ ఓకే, కానీ పండగ రోజు దగ్గర పడుతుంది కాబట్టి విగ్రహాన్ని తీసుకొచ్చే పనిని ఆ రోజు కాకుండా 2 రోజులు ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ అన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రం అంటే చాలామంది ఏంటంటే ఇంకా దగ్గర పడ్డ తర్వాత తీసుకుందాము, అప్పటికి కొంచెం ఈజీ ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ టైంలో చాలా రష్ పెరిగిపోతూ ఉంటుంది, వెహికల్స్ దొరకవు, ఇవన్నీ చాలా ఫేస్ చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే కొంచెం అన్నీ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేసుకొని వెళ్ళండి. అయితే విగ్రహం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం విగ్రహం సైజు, హైట్ని ముందుగానే దృష్టిలో పెట్టుకొని సరిపడా అలాగే పెద్ద వెహికల్ని తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది. దాంతోపాటు కొంచెం పెద్దగా, సైజు పెద్దగా ఉంటే దాని విగ్రహాన్ని పట్టుకురావడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్నవాటిపై పెద్ద విగ్రహాలు తీస్తే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అలాగే ప్రమాదాలు కూడా జరిగాయి. సో బీ కేర్ఫుల్. దేవుడితో పాటు భక్తుల సేఫ్టీని కూడా గుర్తించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ మండపాలు నిర్మించండి. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. వివేక్ సగర్ మ్యూజిక్ కంపోజిషన్లో, భరద్వాజ గాలి లిరిక్స్ అందించక, పృథ్వీ హరీష్ పాడినటువంటి పాట 35 చిన్న కథ కాదు మూవీ నుంచి. స్టే ట్యూన్డ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. రైట్, మరి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, మరి వినాయక చవితి ఉత్సవం ఆరంభమైపోయింది, మరి ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. 14వ తారీఖు పండగ ప్రారంభమవుతుంది అంటే ముందు నుంచి చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే విగ్రహాన్ని క్షేమంగా మండపానికి చేర్చిన తర్వాత అసలైన పండగ వాతావరణం మొదలవుతుంది. అయితే పూజలు ప్రసాదాలు ఎంత ముఖ్యమో మండపం వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం అంతకంటే ముఖ్యం. సంబరాలు సంతోషంగా సాగాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెకరేషన్ కోసం వాడే లైటింగ్ వైర్లు క్వాలిటీగా ఉండాలి, జాయింట్లు ఉన్న చోట ఇన్సులేషన్ టేపులు గట్టిగా వేయాలి, ఎలక్ట్రికల్ పనులను ఎక్స్పీరియన్స్ లైన్మెన్ లేదా ఎలక్ట్రీషియన్ తోటి చేయించండి, టెంపరీ మీటర్లు ఎర్థింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అవి ఏమాత్రం తేడా ఉన్నా కూడా వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉండే కమిటీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో వర్షాలు కామన్ కాబట్టి వర్షం నీరు పందిట్లోకి రాకుండా విద్యుత్ బోర్డులు పడకుండా అండ్ వాటిపై పడకుండా వాటర్ ప్రూఫ్ షీట్లు లేదా టార్పాలింగ్తో కవర్ చేయాలి నీట్గా. అలాగే దీపాలు అగరబత్తులు వెలిగించే స్థలానికి చుట్టుపక్కల ఉండే కర్టెన్లు ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు తగలకుండా దూరం పాటించాలి. అత్యవసర పరిస్థితుల కోసం మండపంలో కనీసం 2 బకెట్ల ఇసుక నీరు లేదా ఫైర్ ఎక్స్టింగ్షర్ సిద్ధంగా ఉంచడం అనేది చాలా మంచిది. మరి అంతేకాకుండా మండప నిర్మాణం వల్ల రోడ్డుపై రాకపోకలు ఇబ్బంది కలగకూడదు, వచ్చిపోయే వాటికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా అంబులెన్స్ అత్యవసర వాహనాలు వెళ్లేందుకు తగినంత స్థలం వదిలిపెట్టడం అనేది చాలా మంచిది అనేవి ఇలాంటి మేజర్ ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకుంటే పండగ ఎంతో హాయిగా జరిగే అవకాశం ఉంటుంది. భక్తితో పాటు బాధ్యత కూడా తోడైనప్పుడే వినాయక చవితి ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి నిబంధనలు పాటిద్దాం, ఉత్సవాలను విజయవంతం చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మిక్కిజిమేర్ సంగీతాన్ని అందించినటువంటి ఈ పాటని రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అనురాగ్ కులకర్ణి పాడినటువంటి ఈ పాట శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: శ్రీమణి సాహిత్యాన్ని అందించినటువంటి గోపి సుందర్ సంగీతంలో సుత్రీరామ్ పాడినటువంటి పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: మరి ఈరోజు రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి పాత్రికేయురాలు శ్రీమతి ఉమర్జా అనురాధ గారితో పరిచయం వింటారు.

కళ్యాణ చక్రవర్తి సాహిత్యాన్ని అందించక థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీకృష్ణ ప్రియా సిస్టర్స్ పాడినటువంటి పాట అల వైకుంఠపురం నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో లాపరోస్కోపీ ఇన్ గైనకాలజీ అనే అంశంపై డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఫంకీ మూవీ నుంచి ఈశ్వర్దత్ పాడినటువంటి పాటకి దేవ్ పవార్ సహచరణ అందించారు, భీమ్ సుశ్రీయో సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్

అధ్యక్షులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యక్షులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే
5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

గా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం, లాపరోస్కోపీ ఇన్ గైనకాలజీ అనే అంశంపై డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: అందరికి స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్గా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయం నుంచి అండం విడుదలయ్యిద్ది అది గర్భసంచిలోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచికి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉండదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉన్నాయి, దాంట్లో గెడ్డ ఫార్మ్ అవుతుంది, దాన్ని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉన్నాయి, నీరియా సింపుల్.

0: సిస్ట్ అంటారు. ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరేజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గడ్డలు ఉంటే దట్ ఇస్ డర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటాయి, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భ సంచిలో కొన్ని కండిషన్స్ ఉంటే, లేదంటే ఒక గడ్డ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్, మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడి ఉంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
1: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
0: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి. అది జనరల్గా చేసే సర్జరీ. అదే టెక్నిక్ ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి, ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి, తత్మ మూడు హోల్స్ లో నాలుగు హోల్స్ లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలన వాడితే. దాన్ని బట్టి
1: లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం. అసలు లేజర్ కానీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
0: అది పేషెంట్ కామన్ గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అని లేజర్ తెలియదు నాకు. బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చి నన్ను అడిగితే నాకు లేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు. సో నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ యూజ్. ఇట్స్ సింపుల్ ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం వాడేటప్పుడు కొంత కరెంటుని మనం వైబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్ కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
1: ఎటువంటి భయపడాల్సిన అవసరం
0: ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టను ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి పిక్చర్ ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకుని వచ్చిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
1: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
0: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్ లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఈజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దాని ఎన్టీ సర్జన్స్ వాడంటారు. అలాగే మనం గర్భ సంచి లోపల కూడా స్కోప్ పంపిస్తాం, దాన్ని హిస్టోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భ సంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం స్కోప్ పంపించి విజన్ చూసి స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
1: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అట్లా అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
0: రైట్లీ సైడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయటం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
1: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికి వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలి?
0: 100 పేషెంట్స్ నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్ కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్ కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్స్ ఏ ఉండు, ప్రాబ్లమ్స్ ఏ ఉండు. అలానే కనిపించిన అందరికి ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భ సంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నొప్పి వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్ గా ఉండి పేషెంట్ ని రొటీన్ లైఫ్ ని హెంపర్ చేస్తుంది, ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ మూలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపద్దాగా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు, అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్ కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్ గా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3-4 మంత్స్ ఆటోమేటిక్ దానికి అదే కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్ లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు, దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3 మంత్స్ కి 2 మంత్స్ కి వెళ్తా ఉండి చూపించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య. ఎండోమెట్రియోసిస్ ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న

0: లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్ కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటికి పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది.
1: లేయర్
0: లేయర్ ఒక చిన్న లేయర్ గర్భ సంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తే ఏంటంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూట్రస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూట్రస్ లోపల కూడా కాకుండా యూట్రస్ బయట కూడా ఉంటాయి అన్నమాట. అంటే యూట్రస్ ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యే దానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్దిగా డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ, ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నిప్పు వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: వీటికి సింప్టమ్స్ ఏముంటాయి?
0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్ కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్ గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరిగిద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్ గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే సార్ మనం సర్జరీ పూర్తిగా చేస్తారా సార్, గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్, 1/2 సెంటీమీటర్ హోల్స్ పెడతారు అంటున్నారు, అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్ గా చేసినా లాప్రోస్కోప్ తో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇంటు ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్ గా పెద్ద కట్టించి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసెన్స్ తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్ గా చేసేసి ఎండో బ్యాగ్ లో వేసి తీసేస్తారు, అదొక మెథడ్. లేదంటే ఆ గర్భసెన్స్ తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటకు లాగేస్తారు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టికి కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి లాప్రోస్కోపిక్కి ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఐ టాక్ ఎనస్థీషియా అంటే పేషెంట్ కి మత్తు ఇవ్వడానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీషియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్ గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుంది అంటే పేషెంట్ కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్. సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. పేషెంట్ అవేక్ గా ఉన్నారంటే పేషెంట్ విల్ బి హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఆ అబ్డోమెన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు, దాంతో పొట్టు ఉబ్బిద్ది, ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్ గా ఉంటారు కొద్దిగా ఒకసారి రెసిస్టెన్స్ వస్తుందో ఆ అబ్డోమెన్ అంత గ్యాస్ తో ఫుల్ అవ్వదు, ఫుల్ అవునప్పుడు సర్జరీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ డూ జనరల్ ఎనస్థీసియా. కంట్రోల్ ఈజ్ మచ్ బెటర్ ఆన్ జనరల్ ఎనస్థీసియా రాదర్ దెన్ లోకల్ ఎనస్థీసియా. కంట్రోల్ జనరల్ ఎనస్థీసియా ఎక్కువ, సపోజ్ పేషెంట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి, ఆక్సిజనేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బెటర్ ఈజీ ఆన్ జనరల్ ఎనస్థీసియా.
1: ఈ ఎనస్థీసియాకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: అది వెదయుడు ఓపెన్ సర్జరీ ఆర్ లెప్రసీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్ వెదయుడు సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి, అట్లా ఎనస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్ కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనస్థీసియస్ డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్, దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుని చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ, నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటేంటంటే, సిన్స్ ద అబ్డోమన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ.

0: ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది, రికవరీ నార్మల్ లైఫ్, అంటే పేషెంట్ కెన్ బై సపోజ్ నేను యూజువల్గా మనం లెప్రోస్కోపీ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది చేయాలనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ వితిన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి, పర్టికులర్ గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్ ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లం కానివ్వండి, సరౌండింగ్ ప్రాబ్లం కానీ కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమర్జెంట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి, కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ మూలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ ఈ అంశంపై డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగనీ ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 7:31:22 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది వాచ్. రైట్, మరి ఈ టైంలో సిటీ అంతా కూడా బిజీ బిజీగా ఉంటుంది కదా. మరి ఇలాంటి బిజీ బిజీ టైంలో అందరూ కూడా ఇళ్ళకు చేరే క్రమంలో కొంత ట్రాఫిక్, అంటే వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం అబ్బా ఏంటి ఎంత తొందరగా వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ కలగకూడదు అంటే తప్పకుండా ఎవరికి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్, మరి మీ జర్నీ ఎలా ఉన్నా కూడా మరి మిమ్మల్ని అంటే పాటల తోటలో విహరింపజేయడానికి మీ ఆర్జే సురభి రమేష్ ఇక్కడ రెడీగా ఉన్నాడు. మరి పాటతో ప్రయాణం షోలో 7:30 to 8 వరకు మంచి మంచి పాటలు వినిపిస్తాను. ఎస్పెషల్లీ ఈరోజు నేను మీకు ఏం వినిపించబోతున్నానో తెలుసా అంటే, ఈరోజు ఒక స్పెషల్ డే ఉందన్నమాట. ఏంటి ఆ డే అని అంటే, లుక్స్ చూస్తే కిల్లింగ్, గ్రేస్ చూస్తే మెస్మరైజింగ్. రెండు దశాబ్దాలకుగా కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వన్ అండ్ ఓన్లీ ఎవర్గ్రీన్ బ్యూటీ, అంటే అందరూ హీరోయిన్స్ చూస్తూ ఉంటారు. మరి తన

అంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నటువంటి ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్. శ్రియా శరణ్ మరి ఇష్టంతో మొదలై సంతోషంతో అలరించి ఛత్రపతితో బాక్స్ ఆఫీస్ హీట్ పెంచి మనంతో మన మనసులన్నింటినీ గెలుచుకున్న హీరోయిన్. వాయిస్ గేమ్లో ఒక నెంబర్ మాత్రమే నిరూపిస్తూ ఎవర్ యూత్ఫుల్ ఛామ్తో నేటికి స్క్రీన్పై మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న శ్రియాకు ఈరోజు బర్త్డే విషెస్ని అందిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి బర్త్డే సెలబ్రేషన్స్ని పాటల రూపంలో అద్దాం. ఏమంటారు మరి ఈ శ్రియా బర్త్డే స్పెషల్ వైబ్ని మరింత పెంచేందుకు అద్దరిపోయే పాటలు వచ్చేస్తున్నాయన్నమాట. మరి లేట్ చేయకుండా ఫస్ట్ పాట ఏ పాట విందామో తెలుసా? మన మెగాస్టార్ తోటి చేసినటువంటి ఠాగూర్ మూవీ నుంచి మన్మధా మన్మధా అంటూ వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఆ పాట. చెప్పడం ఎందుకు కానీ ఫస్ట్ విందాం, విన్న తర్వాత మరిన్ని పాటల గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: మెగాస్టార్ చిరంజీవి మాస్ గ్రేస్కు ధీటుగా శ్రీయతన ఎనర్జెటిక్ స్టెప్లు గ్లామర్తో థియేటర్లను హోరెత్తించినటువంటి ఎవర్ గ్రీన్ డ్యాన్స్ నెంబర్ విన్నాను కదా మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, వేటూరు గారి సాహిత్యంలో, మల్లికార్జున మహాలక్ష్మి పాడినటువంటి పాట ఠాగూర్ మూవీ నుంచి విన్నారు. మరి ఇలాంటి పాటలు ఇంకా అంటే టాప్ స్టార్స్ అయినటువంటి సీనియర్ టాప్ స్టార్స్ వెంకటేష్ నాగార్జున గారు, అలాగే బాలకృష్ణతో విన్నటువంటి అంటే ట్యాక్ చేసినటువంటి సినిమా నుంచి పాటలు అనేవి వినిపిస్తాను. మరి బర్త్డే స్పెషల్గా ఈరోజు శ్రేయా గారి బర్త్డే స్పెషల్గా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. పాటతో ప్రయాణంలో స్పెషల్గా ఈరోజు యాక్ట్రెస్ శ్రేయా శరణ్ మ్యూ అంటే టాప్ సాంగ్స్ వింటూ ఉన్నాము. మరి దాంట్లో తెలుగులో మరి అందరూ టాప్ స్టార్స్, చాలామంది టాప్ స్టార్స్ తోటి చేశారు. వాటిల్లో మరి వెంకటేష్ గారితో చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. విక్టరీ వెంకటేష్ గారితో కలిసి శ్రేయా చేసినటువంటి ఫోక్ స్టైల్ మాస్ మెలోడీ, కలర్ఫుల్ విజువల్స్తో పాటు శ్రేయా పలికించినటువంటి చిలుప ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అనమాట. హరిహరన్ మహాలక్ష్మి పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. మరి లేట్ చేయకుండా మనం మీకోసం ప్లే చేస్తున్నాను, వినేయండి.

0: యాస్ మణి శర్మ మ్యాజిక్ విన్నారు కదా, నిజంగా వండర్ఫుల్ ట్యూన్ అందించారు మణి శర్మ గారు సుభాష్ చంద్రబోస్ మూవీ కోసం. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫార్మ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫార్మ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.
0: ఈ రోజు రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్ లో ప్రముఖ రచయిత్రి, పాత్రికేయురాలు శ్రీమతి ఉమర్జా అనురాధ గారితో పరిచయం పెట్టారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి. నేను మీ ఆర్జిసు రమేష్. మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. శ్రేయస్ శరణ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ సాంగ్స్ కూడా వింటూ ఉన్నాము. ముఖ్యంగా తన టాప్ స్టార్స్తో చిరంజీవి గారు, వెంకటేష్ గారితో పాటు నాగార్జున గారితో స్పెషల్గా సంతోషం సినిమా కానివ్వండి, మనం సినిమా కానివ్వండి.

అలాగే మరో వండర్ఫుల్ మూవీ నేనున్నాను మూవీలో కూడా వండర్ఫుల్ యాక్టింగ్, మంచి కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ కింగ్ నాగార్జున క్లాస్ అండ్ రొమాంటిక్ లుక్ తగ్గట్టుగా శ్రీయ ఎంతో అందంగా హుందాగా కనిపించినటువంటి మెలోడీ డ్యూట్ ఇప్పుడు మీకోసం నేను వినిపిస్తూ ఉన్నాను. కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ పాట వచ్చింది. మరి శ్రీవెనల్ గారు రాసినటువంటి ఈ పాటకి శ్రేయా ఘోషల్, కేకే పాడారు. లేట్ చేయకుండా నేనున్నాను మూవీ నుంచి నీకోసం, నీకోసం అంటూ వండర్ఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: కోసం నీ కోసం అంటూ నేనున్నాను మూవీ నుంచి మీకోసం వినిపించాను కదా వండర్ఫుల్ ట్రాక్ ని ఎంఎం కిరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రీవేంద్ర గారు రాసినటువంటి పాట శ్రేయాష్ ఘోషల్ అండ్ కేక పడారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫార్మ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫార్మ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి. మనం ఉన్న పాటతో ప్రయాణంలో శ్రేయా శరణ్ బర్త్డే సందర్భంగా శ్రేయా శరణ్ పాటలు తన సినిమాల్లోని హిట్స్ మూవీస్లోంచి హిట్ పాటలు వింటూ ఉన్నాం. ఇక తన టాప్ హీరోస్లో బాలకృష్ణ గారితో, చిన్న కిషోర్ రెడ్డి ఇలాంటి సినిమాలతో పాటుగా రీసెంట్గా గౌతమి పుత్ర శాతకర్ణి మూవీలో కూడా నందమూరి బాలకృష్ణ గారికి జోడీగా శ్రేయా శరణ్ రాజసంతో పాటు భావోద్వేగాలను పండించినటువంటి అద్భుతమైనటువంటి మూవీ అనమాట ఇది. మరి తనలో ఈ సినిమాలో శ్రేయా చూపించినటువంటి రాయల్ గ్రేస్ అభినయం ప్రేక్షకులను కట్టిపడేసే. మరి ఈ సినిమా నుంచి వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది హెకిమిడా అంటూ. మరి లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్డ్.

ಜ್ಞಾನೇಶ್ವರಿ ಪುತ್ರ ಉದಿತ್ ನಾರಾಯಣ್ ಶರ್ಮಿಷ್ಠಿ ಪುತ್ರಿಕಾ ಶ್ರೇಯಾ ಘೋಷಲ್ పాడినటువంటి ఈ పాటకి సుబ్బలక్ష్మి పుత్ర సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. మరి భారతీ పుత్ర చిరింటన్ భట్ మరి సంగీతాన్ని అందించినటువంటి ఈ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ నుంచి విన్నారు కదా, ఇలాంటి పాట అద్భుతమైనటువంటి పాటలు మరి శ్రేయ గారు ఇలాంటి మరిన్ని సినిమాలు చేసి మరింతగా ప్రేక్షకుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలాగే భారతీయ ప్రేక్షకులందరినీ కూడా ఆనందపరచాలని మరొకసారి వివిధ భారతి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఈరోజు పాటతో ప్రయాణంలో పాటలు విన్నారు కదా, మరిన్ని మంచి మాటలు పసందైన పాటల కోసం ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యక్షులు పునీత్ చందోక్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గణేష్ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తూనే పర్యావరణ హిత మట్టి గణేష ప్రతిమలు వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు సహకరించాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలను వెల్లడించారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ, బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. తమ 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 40 మంది ఉపాధ్యాయులు, విద్యాధికారుల బృందాన్ని సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ పర్యటనలో

భాగంగా సింగపూర్కు పంపుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింగపూర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8:04.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓ అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలలించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:54 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. మరి స్టార్స్ అంటే కేవలం స్క్రీన్ మీదే కాదు, తమ టాలెంట్తో చరిత్ర సృష్టించే ప్రతి ఒక్కరూ స్టార్లే కదా. వారి అసలైన ప్రయాణం, పడ్డ కష్టాలు, సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్స్ నేరుగా తెలుసుకునే వేదిక మీట్ ది స్టార్. మరి ఈరోజు మీట్ ది స్టార్లో ప్రముఖ రచయిత్రి, పాత్రికేయురాలు శ్రీమతి ఉమర్జే అనురాధ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: రైటర్, పాత్రికేయురాలు, సినీ రచయితల సంఘం జనరల్ సెక్రటరీ, తన మాటలతో అందరినీ మాయలో ముంచేసిన శ్రీమతి ఉమర్జ అనురాధ గారు, నమస్కారం.
1: నమస్తే అండి. శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు.
0: మీ చిన్ననాట స్కూల్లో ఉన్నప్పుడే ఆకాశవాణి బాలానందం కార్యక్రమానికి మీరు రాశారు.
1: అవును.
0: అలా మొదలైన మీరు ఇప్పుడు మళ్ళీ ఆకాశవాణి స్టూడియోస్లో ఈ వారం అతిథి కార్యక్రమానికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది.
1: నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పాలి. నేను
0: ఒక పాత్రికేయురాలుగా మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు.
1: అవును.
0: చాలా మందిని పరిచయం చేస్తుంటారు. అలాంటి మిమ్మల్ని పరిచయం చేయడం ఒక మంచి అవకాశంగా భావిస్తూ మేడం, అసలు రచయితగా పాత్రికేయురాలుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
1: రచయిత్రిగా నా ప్రస్థానం మొదలైంది ఎప్పుడు అనంటే నేను ఆకాశవాణి గురించే చెప్పాలి. ఎందుకంటే నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మంగళగిరిలో, అప్పట్లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రతి ఆదివారం బాలానందం అనే ఒక కార్యక్రమం వచ్చేది. ఆ కార్యక్రమంలో స్కూల్ పిల్లలందరూ కూడా పాల్గొనేవారు. దానికి ముందు నేను 8th క్లాస్ చదివేటప్పుడు బాలానందం కార్యక్రమానికి SKPV స్కూల్ తరఫున వెళ్లి నారాయణతే నమో నమో అని పాట పాడాను. అది ఫస్ట్ ఆకాశవాణి పరిచయం నాకు. ఆ తర్వాత 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్న నాటిక రాశాను, 10 నిమిషాల నాటిక. దాన్ని వాళ్ళు ప్రసారం కూడా చేశారు. అప్పుడు నాకు ఒక 50 రూపాయల చెక్కు కూడా వచ్చింది. అది మొట్టమొదటి సంపాదన అని కూడా చెప్పాలి నిజానికి. అది ఇచ్చిన ధైర్యంతో 9వ తరగతి చదువుతున్నప్పుడే టీచర్స్ డేకి మంగళగిరి గర్ల్స్ హై స్కూల్లో ఒక నాటకం రాసి దాన్ని నేనే నటించి దర్శకత్వం కూడా వహించా, పిల్లల చేత వేయించి. సో అది నా ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి స్టేజ్ డ్రామా అని చెప్పాలి. అక్కడి నుంచి నాకు ఈ రచనా వ్యాసంగం మీద కొంచెం బాగానే ఆసక్తి పెరిగింది. 10th సమ్మర్ హాలిడేస్లో మయూరి అనే పత్రికలో ఒక కథల పోటీ పెట్టేవాళ్ళు అప్పట్లో. దానికి కొమ్నాపల్లి గణపతిరావు గారు జడ్జిగా ఉండేవారు. వాళ్ళేంటంటే ఒక సమస్య ఇచ్చి ఆ సమస్యని మీరు పరిష్కరించాలి, క్లైమాక్స్ ఈ కథకు ఎలా ఉంటుంది

0: అని చెప్పి ఇచ్చేవారు. అలా అప్పుడు ఇచ్చిన ఒక సమస్యకి నేను ఒక పరిష్కారం రాసి పంపించాను క్లైమాక్స్. దీనికి కొమనాపల్లి గణపతిరావు గారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు ఆయన నాకు తన స్వహస్తాలతో ఒక ఉత్తరం రాశారు కాడుముక్క మీద. అమ్మా, మీరు దీని మీద ఫోకస్ చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రచయిత్రిగా అని చెప్పి. అలాంటి పెద్దవాళ్ళు మనల్ని మెచ్చుకున్నారు అనేసరికి మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా చెన్నైలో ఆకాశవాణి కేంద్రం ఉండేది. అక్కడ ఒక నాటిక, ఫస్ట్ ఒక నాటిక ఇచ్చా, కలం చేసిన కలహం అని. అది ఒక అబ్బాయికి మతిమరుపు ఉంటే ఆ మతిమరుపు వల్ల తన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తన భార్యకి తనకి మధ్య అపార్థాలు ఎలా వస్తాయి అనేది కథాంశం. వన్ అవర్ ప్లే అది. అది ప్రసారం అయినప్పుడు దానికి స్పందన బాగా వచ్చింది అని దాన్ని విజయవాడ వివిధ భారతి నుంచి అన్ని కేంద్రాల్లోనూ ప్రసారం కోసం పంపిస్తే యాక్సెప్ట్ అయింది. అన్ని కేంద్రాల నుంచి ప్రసారం అయింది. అది నాకు ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇది సంగతి అని, తాతయ్య నువ్వు వెళ్లొద్దు అని, ఇలా అన్ని కామెడీ ప్లేస్. నేను రాసిన నాటికలో రావికొండలరావు గారు, పద్మనాభం గారు వీళ్ళందరూ కూడా పాత్రలు పోషించారు అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది.
1: మీ రచనా ప్రస్థానం అంతా ఆకాశవాణితోనే స్టార్ట్ అవడం, అయితే మిమ్మల్ని ఆకాశవాణి ప్రొడక్ట్ గా చెప్పుకోవచ్చు.
0: డెఫినెట్లీ.
1: అయితే రైటింగ్ ఫర్ ఎనీథింగ్ ఈజ్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ ఇన్వాల్వింగ్ జాబ్. మీరు చాలా ఇన్వాల్వ్ అయి రాయాలి. సినిమా లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో రాస్తున్నప్పుడు అందులో రాణించడం అంత తేలిక కాదు. ఇలా మీ క్రియేటివ్ ఫీల్డ్లో ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా?
0: ఛాలెంజెస్ అని అంటే బేసికలీ నేను ఛాలెంజ్ అని అనను, కానీ ఎవరికైనా ఒక ముఖ్యంగా ఆడవాళ్ళు మాటలు రాసేటప్పుడు దర్శకుడికి కానీ నిర్మాత కానీ ఎవరికైనా సరే ఒక చిన్న సందేహం అయితే వస్తుంది. అంటే అబ్బాయిలకు సంబంధించిన మాటలు వీళ్ళు ఎలా రాస్తారు,
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ మేల్,
0: సో అది యాక్షన్ సీక్వెన్స్ లో ఎలా రాస్తారు, వీళ్ళు రాయగలరా లేరా అన్న ఒక సందేహం అయితే వస్తుంది. అందుకని నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలకి కీలకమైన సన్నివేశాలు ఏవైతే అనుకుంటున్నారో అవి ఒక నాలుగు ఇవ్వండి నాకు, అవి నేను రాస్తా, అవి మీకు తృప్తిగా అనిపిస్తే నేను సినిమా మొత్తం రాస్తాను. అలా నాకు నేనే ఒక పరీక్ష విధించుకుని దాంట్లో పాస్ అయ్యి నేను అవకాశాలు తెచ్చుకున్నవే. ఏమాయి చేసావాలే కూడా నేను ఫస్ట్ ప్రపోజల్ సీన్ నేను టెస్ట్గా నేను రాశాను. నేను అడిగాను, ఆ సీన్ రాస్తా అంటే ఒక సీన్ ఇవ్వండి, నేను రాస్తాను, మీకు తృప్తిగా అనిపిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను.
1: ఇప్పుడు ఏమాయా చేసావా మీరు ప్రస్తావించారు కాబట్టి
0: అండి,
1: ఒక డైరెక్ట్ తెలుగు ఫిల్మ్కి రాయడం వేరు,
0: అండి
1: వేరే భాష నుంచి వచ్చిన తెలుగు సినిమాకి రాయడం ఇంకా కష్టం.
0: నేను అక్కడ చెన్నైలో చదువుకోవడం వల్ల నాకు తమిళ్ క్షుణ్ణంగా తెలుసు, అన్ని మాండలికాలు తెలుసు తమిళంలో. సో వాళ్ళు తమిళ్లోనే స్క్రిప్ట్ రాసుకుంటారు జనరల్గా. అది కూర్చుని చర్చించినప్పుడు ఏంటంటే తెలుగుకి ఏదైతే బాగుంటుంది అని, తెలుగుకి కొంచెం అడాప్ట్ చేసి ఏ విషయాలు అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని నా సూచనగా నేను చెప్తాను. కొన్ని అంగీకరిస్తారు, కొన్ని అంగీకరించరు. సో వాళ్ళు స్క్రీన్ ప్లే తమిళ్లో ఇస్తారు. నేను స్క్రీన్ ప్లే తమిళ్లో ఇచ్చిన స్క్రీన్ ప్లేని నేను చదువుకొని తెలుగులో నేను స్క్రిప్ట్ రాస్తాను. బేసికలీ కీ డైలాగ్స్ వాళ్ళకి ఏదైతే కావాలంటారో అవి తమిళ్లో ఇస్తారు, వాటిని తెలుగులో నేను స్వేచ్ఛానువాదం చేస్తాను.

0: ఏమాయ చేసావే డైలాగ్స్ మాత్రం చాలా పొయెటిక్ గా ఉంటాయి మేడం, కవితలాగా ప్రతి డైలాగ్. ఫర్ ఎగ్జాంపుల్ సమంత గారికి డబ్బింగ్ చెప్పిన చిన్మయ్యి గారు ఎంత స్టార్ అయిపోయారు ఆ సినిమాతో, దాని వెనక మీరు రాసిన మాటలే ఉన్నాయి, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు?
1: ఆ సినిమా నాకు అసలు రాస్తున్నప్పుడు నేను చాలా ప్రేమించి రాశానండి ప్రతి డైలాగ్ని. ఇంత పేరు వస్తుందని నేను అసలు అప్పుడు అనుకోలేదు, బట్ ప్రతి డైలాగ్ని ప్రేమించి రాశాను. గౌతమ్ మీనన్ సార్ ఏంటంటే, ఏదైనా నేను కొంచెం ఎక్స్ట్రా రాస్తే ఎందుకు రాసావని అడుగుతారు. రచయితల మనిషి అండి ఆయన. నువ్వు రాసావంటే నువ్వేదో ఫీల్ అయ్యి రాసావు కదా, ఎందుకు రాసావని కారణం అడుగుతారు. అది మనం ఆయనకి చెప్తే ఆయన వెంటనే అది నచ్చితే మాత్రం వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. సో అలాగా నేను చాలా చోట్ల చెప్పుంటాను. ఆ ప్రపోజల్ సీన్ ఉంది కదండి, లైక్ వాళ్ళిద్దరూ నడుచుకుని వెళ్తూ ఉంటే, నేను రాసిన ఫస్ట్ సీన్ కూడా అదే. అందులో ఇంతవరకు ప్రపంచంలో అందరూ నా సిస్టర్సే, ఒక్క నువ్వు తప్ప అని అంటే ఏ అని రాయొచ్చు కదా, ఎందుకలా అని ఎందుకు రాసావని అన్నారు. అమ్మాయి అంటుంది ఎందుకలా అని అంటుంది. అది ఎందుకు అలా విడదీసి అలా ఎందుకు అనిపించాలి, అసలు ఏ అంటే రెండు ఒకటే మీనింగ్ కదా, ఈ మాట ఎందుకు అనాలని అడిగారు. ఆయనకేంటంటే మాటలు తక్కువ ఉండాలి కొన్ని చోట్ల అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నేనన్నాను, బ్యాక్ స్టోరీ ప్రకారం ఆ అమ్మాయికి ఫస్ట్ లుక్లోనే అతను నచ్చాడు. సో అమ్మాయి మనసులో అతను ఉన్నాడు అప్పటికే. మనకు ఆల్రెడీ ఒక అబ్బాయి నచ్చినప్పుడు అదే అబ్బాయి మన దగ్గరకు వచ్చి ఇక నుంచి నువ్వు తప్ప అందరూ సిస్టర్సే అంటే అది మనం ఎంజాయ్ చేస్తాం. సో అతన్ని ఎంకరేజ్ చేయాలంటే ఎలా ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకు అలా అంటే అలా అనే దాంట్లో మళ్ళీ ఆ డైలాగ్ మొత్తం రిపీట్ అవుతుంది అమ్మాయి మనసులో. అలా అంటే సబ్ టెక్స్ట్ ఏంటి, ఇక నుంచి నేను తప్ప ప్రపంచంలో అందరూ నీకు సిస్టర్సే అని నువ్వు ఎందుకన్నావు, అంటే నేను మాత్రం నీకెందుకు సిస్టర్ కాను, ఎందుకు అలా అలా అనే దాంట్లో అమ్మాయి మనసులో ఆ ఫీలింగ్ ని రిపీట్ చేసుకుని ఆ రొమాంటిక్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అలా అనే మాట కావాలి సార్ అని అంటే, ఆయన అన్నారు అను యు హ్యావ్ ఎ టాలెంట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, కీప్ ఇట్ అప్.
0: కంగ్రాచులేషన్స్. అయితే మేడం మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా వచ్చు, ఏ లాంగ్వేజెస్ లో మీరు ఫ్లూయెంట్ గా రాయగలరు మాట్లాడగలరు?
1: తమిళ్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలను, చదవగలను, అన్ని మాండలికాలు తెలుసు తమిళ్. మరాఠీ ఏమో మదర్ టంగ్, సో మరాఠీ తెలుసు. ఫాదర్ సైడ్ కన్నడ, అందుచేత కన్నడ తెలుసు. మరాఠీ తెలుసు కాబట్టి హిందీ కూడా సెకండ్ లాంగ్వేజ్ లో చదువుకున్నాను కాబట్టి హిందీ కూడా తెలుసు. సో తమిళ్ తెలుసు కాబట్టి మలయాళం అర్థమవుతుంది, మరాఠీ వచ్చు కాబట్టి గుజరాతీ అర్థమవుతుంది. అట్లా
0: తెలుగు మాత్రం చిన్నప్పటి నుంచి
1: తెలుగు చదువుకున్నానండి చిన్నప్పటి నుంచి.
0: సినిమాలకు రాయడంతో పాటు మీరు దినపత్రికకు వర్క్ చేశారు, ఈ రెండిటికి సినిమాకి రాయడానికి

0: దినపత్రిక రాయడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఫీల్?
1: దినపత్రికతో నా కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పాలంటే జర్నలిస్ట్గా, సినిమాలు ఈజ్ లేటెస్ట్ స్టేజ్ అండి. ఫస్ట్ ఐ వాజ్ జర్నలిస్ట్, అది ఐ ఎంజాయ్డ్ ఎలాట్ అండి. బేసికల్లీ 1996 ఎలక్షన్స్ అనేవి నాకు ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. ఆ ఎలక్షన్స్ మాకేంటంటే ఎలక్షన్ టైంలో అసలు సెలవులు ఉండవు. ఎలక్షన్ కి 2 మంత్స్ బిఫోర్, ఎలక్షన్ అయిన 1 మంత్ కంప్లీట్ గా ఒక 3 to 4 మంత్స్ మేము వితౌట్ హాఫ్స్ వర్క్ చేయాలి. డెడ్ లైన్స్, స్కోరింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అంటే మాట మార్చినప్పుడు మనం మీమ్స్ అవి వేస్తుంటాం కదా. సో ఇలాంటి ప్రయోగం నేను 1996 ఎలక్షన్లో పేపర్లో చేశాను. అర్థాలు వేరులే అనే ఒక శీర్షికతో ఒక పొలిటికల్ లీడర్ ఏ సంవత్సరంలో ఏ మాట అన్నాడు, అతను ఇప్పుడు ప్రస్తుతం దాన్నే ఖండిస్తూ దానికే కాంట్రడిక్ట్ చేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది ఆ రోజు అన్న స్టేట్మెంట్ని ఆ డేటు ఆ వేదిక సహా ఇచ్చి ఆ స్టేట్మెంట్ కంప్లీట్ ఏమి వేరే ఆర్టికల్ ఏమి ఉండదు, రెండు కంపేర్ చేసి రెండు స్టేట్మెంట్లు రాయడం, దానికి విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. ఆ స్టోరీ పబ్లిష్ అయినప్పుడు ఆ పేపర్ ని జనరల్ గా తమిళనాడు పేపర్ ని ఎప్పుడు డిస్ప్లే చేయరు షాపుల్లో, మనం వెళ్ళి అడిగితే ఇస్తారు, కానీ ఈ స్టోరీ పబ్లిష్ అయినప్పుడు డిస్ప్లే చేశారు. సో అది ఎవరో ఫోటో తీసి మా ఆఫీస్ కు పంపించారు. బెస్ట్ రిపోర్టర్ అవార్డు కూడా ఇచ్చారు 1996 లో, ఎలక్షన్స్ బాగా కవర్ చేశాను అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఇంటర్వ్యూస్ అన్ని చేశాను. మాకేంటంటే అప్పుడు బాగున్న ఆర్టికల్స్ కి గుడ్ అని రాసేవారు, అలా ఒక మంత్ లో ఎక్కువ గుడ్ వస్తే ఆ గుడ్ కామెంట్స్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. సో నేను పర్ మంత్ 70 to 80 లోపు గుడ్ కామెంట్స్ తెచ్చుకునేదాన్ని
0: పర్ మంత్.
1: సో ఆల్ దోస్ మూమెంట్స్ ఆర్ ప్రౌడ్ మూమెంట్స్. ఆ తర్వాత లాస్ట్ కి మహారాష్ట్ర డెస్క్ ఇన్ఛార్జ్ అయ్యాను. ఐ వాజ్ యంగెస్ట్ డెస్క్ ఇన్ఛార్జ్ ఆ టైంలో. దాంతో అన్ని అచీవ్ చేసిన ఒక ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ రైటింగ్ సైడ్ ఎప్పుడు నేను రైటర్ అవ్వాలి అన్న ఆ ఫీలింగ్ మాత్రం పోలేదు. ఆ టైంలోనే నేను సితార్లో కూడా వర్క్
0: చేశాను.
1: వెండితెర నిర్దేశకులు అని ఒక సిరీస్, మోహన్ గోటెట్ గారు మా అప్పుడు మా ఇన్ఛార్జ్, ఆయన రాయించారు. ఐ హ్యాడ్ దిస్ ప్లెజర్ ఆఫ్ వర్కింగ్ విత్ మై నా కొలీగ్స్ భాస్కర్ భట్ల రవికుమార్ గారు, అన్నే రవి గారు, గంగాధర శాస్త్రి గారు, మణిగోపాల్ గారు, వీళ్ళందరూ నా కొలీగ్స్, ఎలైట్ కొలీగ్స్, రైటర్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ సీనియర్స్. అండ్ చాలా బాగుండేది, దట్స్ అ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆ వెండితెర నిర్దేశకులు ఏంటంటే అది ఒక సిరీస్ ఆఫ్ డైరెక్టర్స్ బయోగ్రఫీస్. దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర నుంచి హృషికేష్ ముఖర్జీ వరకు దిగ్దర్శకుల జీవిత చరిత్రలన్నీ కూడా ఒక సీరియల్ లాగా రాశాను సితార్లో. దానికి మంచి అప్లాజ్ వచ్చింది, చాలా బాగుంది అని చెప్పి. ఆ తర్వాత చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. అందులో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారికి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా సౌత్ ఇండియాలో. అప్పట్లో ఆయన అసలు ఇంటర్వ్యూ ఇచ్చేవారు కారు. బేసికల్లీ ఏఆర్ రెహమాన్ గారు తాజ్ బంజారాలో దిగుతున్నారని తెలిసి ఆయనకన్నా ముందు ఆ హోటల్కి వెళ్లి ఆయన ఏ రూమ్ లో బస్ చేస్తారు అని రిసెప్షనిస్ట్ ని అడిగి, ఆయనకి ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇష్టమని, శంకర్ గారి పిఏ ఒక అతను ఉండేవాడు అతనితో టచ్ లో ఉండేదని, అతను అన్నాడు సార్కి ఏం ఇష్టం చెప్పండి అంటే ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇష్టం అంటే ఆ ఎల్లో రోజ్ ఫ్లవర్స్ అన్ని కొన్ని తీసుకెళ్లి ఆయన రూమ్ లో పెట్టి ఒక స్లిప్ పెట్టాను. నా పేరు ఉమర్ జానురాధ, నేను రిపోర్టర్ని, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి, అందుకే ఈ ఫ్లవర్స్ పెట్టాను అని చెప్పి. సో ఆ తర్వాత ఆయన ఈవినింగ్ ఒక 5:30 ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి, సార్ రమ్మన్నారు అని చెప్పి. ఇంకా అంతే, అసలు అక్కడికి వెళ్తే నాకు నేను ఇంప్రెస్ అయ్యాను మీరు ఇంటర్వ్యూ అడిగిన విధానం అని చెప్పి అప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు.
0: అప్పుడు ఏ సినిమాకి వర్క్ చేస్తూ ఉండొచ్చు?
1: ఆయన ప్రేమికుల రోజు ఆడియో కోసం వచ్చారు అప్పుడు.

0: అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మనందరి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు అని విన్నాము.
1: అవును,
0: ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మేడం.
1: యా తప్పకుండా, అది అసలు యాక్చువల్లీ ఒక ట్రెజర్ గా దాచుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ అది అని చెప్పాలి. సో తొలి ప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ ఏంటంటే నాకు చెన్నై నుంచి తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఎవరైనా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి స్టోరీ చెప్పాలి అనుకుంటే నాకు చెప్పేవాళ్ళు, నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఒక రియాక్షన్ దొరుకుతుంది అని చెప్పి. సో అలా కరుణాకరన్ గారు నాకు తొలి ప్రేమ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి ముందే నాకు చెప్పారు చెన్నైలో. సో చెప్తే చాలా బాగుందండి, ఈ గ్యాప్లో నాకు కూడా చెన్నై నుంచి మాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు రామానాయుడు స్టూడియోలో మళ్ళీ కరుణాకరన్ గారిని మీట్ అయ్యాను, ఆయన ఇంటర్వ్యూ చేద్దాం, అప్పటికి ఇంకా తొలి ప్రేమ రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇమేజ్, ఒక బ్లూ కలర్ జీన్స్ అండ్ ఒక బ్లూ షర్ట్లో

వెరీ ప్లేఫుల్, ఒక పసిపిల్లాడిలాగా. హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ అండ్ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కరుణాకరన్ గారు పరిచయం చేశారు నా ఫ్రెండ్ వైఫ్ అని చెప్పి. ఆ తర్వాత తొలి ప్రేమ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, వెంటనే ఇచ్చారు.

0: అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రొఫెషనల్ స్పేస్, ఎనీ ప్రొఫెషనల్ స్పేస్లో మగవాడికి ఆటోమేటిక్గా కంఫర్ట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి, కానీ అవే సౌకర్యాలు ఒక ఫీమేల్ ప్రొఫెషనల్కి ఉండవు. అలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో మీరు ఇంతకాలంగా వర్క్ చేస్తూ వచ్చారు, యు హ్యావ్ బీన్ ఎక్సలింగ్ ఇన్ ది వర్క్. ఇప్పుడు వర్క్ చేస్తున్న యంగ్స్టర్స్కి కానీ ఈ ఫీల్డ్లోకి రాబోయే వాళ్ళకి కానీ మీరు ఎలా డైరెక్షన్ ఇస్తారు?
1: ఒక అబ్బాయి వచ్చి నేను ఇది చేస్తాను అని అంటే వచ్చే డౌట్ కన్నా ఒక అమ్మాయి వచ్చి నేను ఇది చేస్తాను అంటే డౌట్ ఎక్కువ వస్తుంది, చేయగలదా లేదా అనేది. సో ఇక కంఫర్ట్స్ విషయం అని అంటే, ఇప్పుడు ఒక మేల్ రైటర్కి ఇంట్లో అయినా సరే బయట అయినా సరే, సో ఇట్ బికమ్స్ హిస్ ప్రొఫెషన్ కి ఏం కావాలంటే అది సమకూర్చడం, 5-star హోటల్ కావాలా అది కావాలా ఇది, లేదా ఇంట్లో అయినా సరే ఒక మగవాడు చేసే పనికి అంత రెస్పెక్ట్ మన సమాజం ఇస్తుంది. బట్ ఒక అమ్మాయి రైటర్ అనంటే ఇవన్నీ ఇవ్వాలి బై డిఫాల్ట్ అన్న ఆలోచన ఇంకా రాలేదు సమాజంలో, అది ఇంట్లో అయినా బయట అయినా సరే ఇలాంటి ఆలోచన ఇంకా రాలేదు. అది రావాలి అనంటే మన ఇంపార్టెన్స్ ఏంటి మనమే చెప్పాలి. నేను వర్క్ చేస్తున్నాను, నాకు ఈ టైం స్పేస్ కావాలి, అంతే. మీ వర్క్ స్పేస్ మీరు డిమాండ్ చేయండి, ఎవరు మీకు పల్లెల్లో అన్ని పెట్టి తీసుకొచ్చి ఇవ్వరు.
0: మీరు ఇప్పుడు తెలుగు సినీ రచయితల సంఘం జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు, ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది, దీని వెనక ఉన్న మీ కృషి గురించి చెప్పండి.
1: ఏమాయి చేసావే తర్వాత నాకు జిఎస్ రావు గారు అని ఇంకో రైటర్, సీనియర్ రైటర్, ఆయన నన్ను ఈ తెలుగు సినీ రచయితల సంఘంలో సభ్యురాలుగా చేరమని చెప్పి ఆయనే ఇంట్రడ్యూస్ చేసి చేర్చారు. ఆ తర్వాత నేను మామూలుగానే కొంచెం వర్క్స్ అవి చేసేదాన్ని, అంటే మాకు స్క్రీన్ ప్లే వర్క్షాప్స్ అని ఇలా అప్పటి నుంచి ఈవెంట్స్ అవి జరుగుతూ ఉండేవి రచయితల కోసం.
0: మేడం, ఈ విషయంలోకి వెళ్లే ముందు అసలు సినీ రచయితల సంఘంకి మెంబర్ గా కావాలంటే అర్హత ఏముండాలి?
1: తెలుగు సినీ రచయితల సంఘంలో రెండు రకాల మెంబర్షిప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే లైఫ్ మెంబర్షిప్. లైఫ్ మెంబర్షిప్ కావాలి అంటే మనం ఒక సినిమాకి వర్క్ చేసి ఉండాలి, అంటే సినిమా వెండి తెర మీద టైటిల్స్ లో సంభాషణలను గాని కథ గాని స్క్రీన్ ప్లే గాని ఏదో ఒకటి రచనకు సంబంధించినటువంటి మన పేరు పడాలి, అది సెన్సార్ అయి ఉండాలి. ఆ సినిమా పేరు పడితే అప్పుడు మనకి లైఫ్ మెంబర్షిప్ వస్తుంది. అసోసియేట్ మెంబర్షిప్ ఎవరికి ఇస్తామంటే, ఇప్పుడు ఎవరైనా సినిమా రచయితలు అవ్వాలని అనుకుంటున్నారు, వాళ్ళు కథలు రాసుకుంటారు, వాళ్ళు ఆ కథలు వేరే వాళ్ళకి వెళ్లి చెప్తే ఆ కథని కనుక ఎవరైనా విని కాపీ కొడితే ఆ కథ వాళ్లదే అని తెలియడానికి వాళ్ళ దగ్గర ఒక సాక్ష్యం కావాలి, కాపీరైట్ ప్రొటెక్షన్ కావాలి. ఆ కాపీరైట్ ప్రొటెక్షన్ మేము ఇస్తాం అంటే మా దగ్గర కథలు రిజిస్టర్ చేసుకుంటాం, రిజిస్టర్ చేసుకుంటే మనకు కాపీరైట్ ప్రొటెక్షన్ వస్తుంది. ఆ రిజిస్టర్ చేసుకున్న తాలూకు రెసిప్ట్ మీరు కోర్టులో చూపిస్తేనే ఆ కథ మీదని చెప్పి ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి ప్రూవ్డ్.
0: అయితే మనం చాలా సంఘటనలు సందర్భాలు చూస్తూ ఉంటాం మేడం, ఈ కథ నాది అని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి డిస్ప్యూట్స్ అన్ని మీ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాయా?
1: మాకు వచ్చే డిస్ప్యూట్స్ ఏంటంటే అండి, బేసికల్లీ అవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి మా అసోసియేట్ సభ్యులు లేదా జీవిత సభ్యులు మా సభ్యుల మీద ఇంకో జీవిత సభ్యుల మీద ఇంకో అసోసియేట్ సభ్యుల మీద కేసులు వేయడం, లేదా మా అసోసియేట్ సభ్యులు మా జీవిత సభ్యులు వేరే యూనియన్ అంటే డైరెక్టర్స్ యూనియన్ సభ్యుల మీద కానీ నిర్మాతల యూనియన్ సభ్యుల మీద కానీ వేరే వాళ్ల మీద కేసులు వేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. వన్స్ మా దగ్గరికి ఒక కేసు వచ్చింది, ఒక డిస్ప్యూట్ వచ్చింది అంటే దానికి మేము మధ్యవర్తిత్వం వహిస్తామండి. తెలుగు సినీ రచయితల సంఘం అనేది న్యాయస్థానం కాదు, కోర్టు కాదు, కానీ మేం చేసేది ఏంటంటే మధ్యవర్తిత్వం చేస్తాం. ఇప్పుడు ఒక సభ్యుడు వస్తాడు, వచ్చి ఒక దర్శకుడో లేదా మరొక సభ్యుడో నా కథ ఇలాగ తీసుకున్నాడు నాకు న్యాయం చేయండి అని వస్తే, మేము ముందు పరిశీలించేది ఆ కథ మా దగ్గర రిజిస్టర్ అయిందా లేదా అని చూస్తాం. మా దగ్గర రిజిస్టర్ అయింది అని అంటే దాని ఒరిజినాలిటీ ఎంతవరకు ఉంది అనేది కూడా మేము పరిశీలిస్తాం. అలాగే ఆ దర్శకుడికి ఏ కాలమాన పరిస్థితుల్లో చెప్పాడు, దానికి సంబంధించిన సాక్ష్యాలు అవన్నీ కూడా పరిశీలిస్తాం. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇవి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే మాకు కాపీరైట్ యాక్ట్ ప్రకారమే చూస్తాం, కానీ రూల్ ప్రకారమే చూస్తాం బేసికలీ. సో మా దగ్గర ఈ మధ్యవర్తిత్వం నడుస్తున్నంత కాలం కూడా మా సభ్యులు కోర్టుకి వెళ్లడము లేకపోతే మీడియాకి వెళ్లడము చెయ్యరు. ఒకవేళ మా మధ్యవర్తిత్వం ఫలించలేదనుకోండి కొన్ని కారణాల వల్ల, అప్పుడు కోర్టుకు వెళ్లే

0: హక్కు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకు ఉంటుంది.
1: ఇట్లా ఇలా రచయితలకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు మేడం. అయితే మీరు ఈ సినీ రచయితల సంఘం జనరల్ సెక్రటరీగా మీరు ఎన్నుకోబడడానికి లేతే అపాయింట్ కావడానికి నేపథ్యం ఏమిటి, దాని వెనక ఉన్న మీ కృషి ఏమిటి?
0: అంటే నేను స్కూల్లో స్కూల్ లీడర్గా ఉన్నాను, కాలేజ్ చదివినప్పుడు కాలేజ్లో ప్రెసిడెంట్గా ఉన్నాను, తర్వాత కాలేజ్ కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాను. నాకు ఇష్టం ఏదన్నా పని చేయాలి, 10 మందికి ఉపయోగపడే పని చేయాలి అనేది ఎప్పటి నుంచో ఇష్టం. సో ఈ తెలుగు సినీ రచయితల సంఘంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అనే పదవి ఫస్ట్ పర్చూరు గోపాలకృష్ణ గారు, ఆకెళ్ళ గారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చేసే పనిని చూసి వారు గుర్తించి, మాకు యూనియన్లో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే మేమెవ్వరం కూడా ఎన్నికలకు వెళ్ళామండి, ఎప్పుడు యునానిమస్గానే ఎంపిక చేసుకుంటాం. అలాగే మా యూనియన్ డెవలప్ అవ్వడానికి మూల స్తంభాలు అనదగిన వాళ్ళు మా అధ్యక్షులు పరచూరు గోపాలకృష్ణ గారు, అలాగే ఆకేళ్ల గారు. ఆకేళ్ల గారికి ఆరోగ్యం బాగోనప్పుడు ఆయన ఇంకా నేను చెయ్యలేను అని ఆయన అనుకున్నప్పుడు నన్ను ప్రధాన కార్యదర్శిగా ఆయన సూచించారు. సో అక్కడి నుంచి నేను ప్రధాన కార్యదర్శిని అయ్యాను.
1: ఈ మాటల రచయితలు పాటలకి రచించేవాళ్ళు లిరిసిస్ట్స్, మీ ఇద్దరికి డిఫరెన్స్ ఉందా మేడం? అది వేరే అసోసియేషన్?
0: లేదు లేదు, వాళ్ళు కూడా మా యూనియన్లో ఎవరంటే సినీ రచయితలు అనంటే కథలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు అందరూ మా యూనియన్ సభ్యులే.
1: ఓకే.
0: గీత రచయితలు కూడా మా యూనియన్
1: సభ్యులు. ఈ రచయితల సంఘం
0: మా రచయితలే.
1: అయితే చంద్రబోస్ గారు,
0: చంద్రబోస్ గారు, రామ్జోగేశాస్త్రి అన్న, తర్వాత భాస్కర్ భట్ల రవికుమార్ గారు.

0: అయితే మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆశయంతో ఉన్నారు, ఒక సినిమాకి దర్శకత్వం చేయాలి అని. దానికోసం ఇప్పుడు మరింత కృషి చేస్తున్నారు.
1: అవునండి.
0: ఈ ఎర్లీ స్టేజెస్లో కాకుండా ఇలా లేట్గా డైరెక్టర్స్ అయినా దర్శకత్వం వహించడానికి ఉండే ఛాలెంజెస్ ఏముంటాయి అనుకుంటున్నారు మీకు ఇప్పుడు?
1: అనుకోవడం లేదు, ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. అంటే లేట్గా డైరెక్ట్ అవ్వాలి అని అనుకోవడానికి రీజన్ రకరకాల రీజన్స్ అవి ఉన్నాయి. ఎవరి జీవితమైనా ఆటుపోట్లు ఉంటాయి కదండి, అలాంటి ఆటుపోట్ల మధ్య ఏంటంటే ఈ డైరెక్టర్ అవ్వాలన్న కల పోస్ట్పోన్ అయిందంతే. సో ఇప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ కృషి చేస్తున్నాను. నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తోంది, నా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ. సో ఛాలెంజెస్ ఏంటి అంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తేనండి, చిన్నపిల్లలు టీనేజర్స్ దగ్గర నుంచి 25-30 ఏళ్ల లోపు వాళ్ళందరూ 30 అనంటే ఓల్డ్ కింద లెక్క ఇప్పుడు. సో ఈ 20s జెన్జీ జనరేషన్ అందరూ కూడా సినిమాలు చేస్తున్నారు.
0: అలా చూస్తే మీరు కూడా చాలా యంగ్ రైటర్ కదా మేడం. యూ స్టార్టెడ్ ది ఏజ్ ఆఫ్
1: 12 ఇయర్స్. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అవుట్లెట్స్ ఏమున్నాయండి వెళ్ళి డైరెక్ట్ చేయాలి అని అంటే? ఎయిదర్ కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్లకు వెళ్ళి చెప్పాలి. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఫార్మాట్ వేరుగా ఉంది. నేను ఏదైనా ఒక సినిమా చేసి డైరెక్టర్గా హిట్ అయితే అప్పుడు ఐ విల్ హ్యావ్ యాక్సెస్ టు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్. సో నా ముందున్న అవకాశాలు ఏంటి? ఒక కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్ ప్లాట్ఫామ్స్ లేదా ఇప్పుడు నా మీద నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్స్తో లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో కొంతమంది ఉన్నారు నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సినిమా కథల్ని పిచ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే యంగ్ జనరేషన్లో నేను వచ్చి డైరెక్ట్ చేస్తాను అనంటే నమ్మకం అయితే రాదండి. నా మొహం మీదే చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీరు ఓల్డ్ స్టైల్లో చేస్తారు, మీ కథలు ఓల్డ్గా ఉన్నాయి, ఇలా కాదు అని. ఇప్పుడు నేను నమ్మేది ఏంటంటే ఒక రచయిత తను నమ్ముకున్న కథని తను నమ్మిన విధంగా తీస్తే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది నా నమ్మకం బేసికల్లీ.
0: ఒక కథకి ఓల్డ్ అని న్యూ అని
1: లేదు,
0: ఉండదు
1: ఉండదు.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయాబజార్ సినిమా చూస్తే మనం,
1: అవును
0: ఖచ్చితంగా నచ్చుతుంది అందరికి.
1: అవును, అదే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ రాసే వాళ్ళే ఈ జెన్జీ స్టోరీసే రాయాలి అని అంటే, ఇప్పుడు ఐ మీన్ నాకు తెలియంది నేను రాయడం కన్నా నాకు బాగా తెలిసింది నేను ఎలా రాయగలను, ఎలా ఒక కథగా దాన్ని ప్రజెంట్ చేయగలను అనేది నేను ఆలోచిస్తాను.
0: హౌ డిఫరెంట్
1: యూ పుట్ ఇట్ అనేది. సో అలా నేను నమ్మినవి కొన్ని ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళకి నచ్చక పక్కన పడేస్తే అలాంటివి వచ్చిన సందర్భాల్లో నా కాన్ఫిడెన్స్ పెరిగింది.
0: అయితే మేడం ఇది వరకట్లా కాదు, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
1: అవును,
0: మన ప్రొడక్ట్ ని రిలీజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు కూడా.
1: అవును అవును.
0: అట్లా ఈ జెన్జీ ట్రెండ్ లో మీరు ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని మేము ఆశిస్తున్నాం.
1: థ్యాంక్ యూ.
0: రైటర్ గా మీ ప్రొఫెషన్ లో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా మందికి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పారు. తెలుగు సినీ రచయితల సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేస్తూనే మీకు చిరకాల వాంఛగా ఉన్న దర్శకత్వంలో కూడా మీరు ఒకప్పుడు చిన్నప్పుడు రేడియోకి రాసినప్పుడు మీ కథకు ఎంత గుర్తింపు వచ్చిందో, అప్పుడు మీకు ఎంత సంతోషం కలిగిందో, అలాంటి బ్రేక్ ఒక డైరెక్టర్గా మీకు రావాలి, వస్తుంది అని ఆశిస్తూ ఆకాశవాణికి విచ్చేసి మమ్మల్ని అందరినీ మీ చక్కని ముచ్చట్లతో మీ కథలతో అలరించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: ఇంతవరకు మీట్ ది స్టార్లో ప్రముఖ రచయిత్రి పాత్రికేయురాలు శ్రీమతి ఉమర్జా అనురాధ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కే సందీప్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్ స్టూడియో క్లాక్ల సమయం 8:46 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది సమయం. రైట్, మరి ఈ సమయంలో ప్రతిరోజు వచ్చేస్తుంది ఏంటి, మీకోసం, మన కోసం, మన అందరి కోసం ఏకచిత్ర గీతాల్లో ఒకటే సినిమాకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్, మనము టాప్ ట్యూన్స్ అని కూడా వింటూ ఉంటాం కదా. మరి ఈరోజు ఏ సినిమా రాబోతుంది, ఏ సినిమాలో పాటలు వినబోతూ ఉన్నాము అనంటే, కొన్ని సినిమాలు థియేటర్కి వచ్చి వెళ్ళిపోతాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో అలా ఉండిపోతాయి అన్నమాట. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఒక లేడీ డైరెక్టర్ మన టాలీవుడ్కి ఒక క్యూట్ లవ్ స్టోరీని గిఫ్ట్గా ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని లవ్లీ నిత్యా మీనన్ కాంబినేషన్లో వచ్చిన ఆ బ్యూటిఫుల్ మూవీనే అలా మొదలైంది. ఈ సినిమా ఒక నవల్ లాంటిది, ఇందులో కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ్ మాణిక్ గారి మెస్మరైజింగ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. మరి ఆ మ్యూజిక్ను వింటూ ఆ సినిమా గురించి మరిన్ని మాటలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అలా మొదలైంది మూవీ నుంచి హేమచంద్ర పాడినటువంటి పాట, శ్రీవేనెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం, కళ్యాణ్ మాణిక్ సంగీతం.

0: ప్రతి పాట ప్రతి ట్యూన్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలో కళ్యాణ్ మాలిక్ రకరకాల ట్యూన్స్, అద్భుతమైన ట్యూన్స్ అందించాడు. ఆ ట్యూన్స్ అన్ని కూడా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ ఆర్జీ సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. అలా మొదలైంది సినిమా నుంచి పాటలు వింటూ ఉన్నాం. ఇంకా సినిమా కథలోకి వెళ్తే ఒక కిడ్నాపర్ కార్లో మొదలయ్యే గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథే ఈ అలా మొదలైంది మూవీ. తన క్రష్ వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలోనూ ఇంకో అమ్మాయి పరిచయం అవడం, ఆ తర్వాత కన్ఫ్యూజన్స్, నవ్వులు, ఎమోషన్స్. డైరెక్టర్ నందిని రెడ్డి గారు రాసుకున్నటువంటి ఫ్రెష్ అండ్ ఫన్నీ స్క్రీన్ ప్లే ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించింది, అట్రాక్ట్ చేసింది. లేడీ డైరెక్టర్గా తొలి సినిమాతోనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా కూడా అవార్డులు అందుకున్నారు. మరి

హాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు నన్నీ రెడ్డి గారు. మరి ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ లక్ష్మీ భూపాల్ సాహిత్యాన్ని అందించగా, మరి దీపు నిజమేనని పాడినటువంటి పాట ఏదో అనుకుంటే అంటూ వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: లేదు అనుకుంటే అండ్ వండర్ఫుల్ ట్రాక్ ఉన్నారు కదా, ఇలాంటి మరిన్ని పాటలు వినిపిస్తాను. అలా మొదలైంది మూవీ నుంచి వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగతి.

0: వినోదాన్ని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాగ్ల సమయం 8:58. మీరు వింటున్నారు ఏకచిత్ర గీతాల్లో అలా మొదలైంది సినిమాకి సంబంధించిన విషయాలు అండ్ పాటలు కూడా. మరి అలా మొదలైంది సినిమాలో నటీనటుల ఎంపిక ఎలా మొదలైంది అంటే, ఈ మూవీ వెనుక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హీరో గౌతమ్ రోల్ కోసం నందిని రెడ్డి గారు మొదట సిద్ధార్థ తరుణ్లను అనుకున్నారట. కానీ చివరకు నాని ఆ క్యారెక్టర్కి ఓకే. ఇక నిత్యా మీనంది టాలీవుడ్ డెబ్యూ అనమాట. అయినా తన క్యారెక్టర్ తనే డబ్బింగ్ చెప్పుకొని ఏకంగా 2 సూపర్ హిట్ సాంగ్స్ కూడా పాడేశారు. సీరియస్ విలన్ ఆశీష్ విద్యార్థిని జాన్ అబ్రహం అనే కామెడీ కిడ్నాపర్గా మార్చడం సినిమాకి హైలైట్ అనమాట. ఇక ఈ మూవీలో స్నేహ ఉల్లాల్ రోల్ కూడా కథకు ఒక మంచి ట్విస్ట్ ఇచ్చిందనమాట. మరి ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలతో పాటు ఇప్పుడు మంచి పెప్పే నెంబర్ మీకోసం వచ్చేస్తూ ఉంది. ట్రెండీ బీట్స్తో సాగే పెప్పే నెంబర్. వీణా సాహితి పాడినటువంటి ఈ పాటకి వీణా సాహితి సాహిత్యాన్ని అందించారు కళ్యాణ్ మాణిక్ మ్యూజిక్ కంపోజిషన్లో. ఓ

చుడీకులకు సమయం 9:04 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. అలా మొదలైంది సినిమా గురించి. ఆ సినిమా పాటలు వింటూ ఉన్నాము. 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు 15 కోట్లు వసూలు చేసినటువంటి అలా మొదలైంది సినిమా తమిళం, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయిందంటే దాని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ముఖ్యంగా ఫిల్మ్ కంపానియన్ వారి దశాబ్దపు 25 గొప్ప తెలుగు చిత్రాల జాబితాలో కూడా ఇది చోటు దక్కించుకుందనమాట. సో ఈ సినిమాలో ఎంత మంచి మంచి పెప్పీ నెంబర్స్ కానీ ట్రెండింగ్ బీట్స్ కానీ ఇవ్వడంతో పాటుగా ఒక ఎమోషనల్ సాంగ్ను కూడా అందివ్వడం అనేది జరిగింది. కళ్యాణ్ మాలిక్ అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా కళ్యాణ్ మాలిక్ అండ్ గీతా మాధురి పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం స్టేడియో ఉండేది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుడ్ సాంగ్ విన్నారు కదా, అలా మొదలైంది మూవీ నుంచి. మరి ఈ సినిమా సోల్ మొత్తం ఉన్నది కళ్యాణ్ మాలిక్ సంగీతంలో. నేను చెప్పాలి, సినిమా విడుదలకు ముందే ఆల్బమ్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్గా నిలిచింది. ఏదో అనుకుంటే అమ్మమ్మో, ఇలా ప్రతి పాట ఒక ఫీల్ గుడ్ వైబ్ ఇస్తుంది. పాటలే కాదు, నాని నిత్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, జాన్ అబ్రహం కామెడీలకు కళ్యాణ్ మాలిక్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఈ పాటలు ఇప్పటికీ ఎందరో ప్లేలిస్ట్లో టాప్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్, అమ్మమ్మో అమ్మో అంటూ అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా కళ్యాణ్ మాలిక్ నిత్యామీనన్ పాడినటువంటి ఆ పాట మీకోసం.

స్వచ్ఛమైన ప్రేమ, మంచి నవ్వులు కలగలిసిన ఇలాంటి సినిమా, అలా మొదలైంది ఇలాంటి సినిమా. మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా ఈ పాటలు, ఈ మాటలు.

విన్న తర్వాత మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్లో ఓటీటీలో చూసేయండి. ఇంకెందుకు అంటే ఆల్రెడీ రేపు సెకండ్ సాటర్డే సండే ఉంది కాబట్టి ఈరోజు నైట్ కూడా చక్కగా బువ్వ తినేసి హ్యాపీగా అలా ఆన్ చేశారంటే హ్యాపీ హ్యాపీగా ఒక 2 గంటల్లో సినిమా చూసి మంచి దిల్ ఖుషిగా నిద్రపోవచ్చు అనమాట. ఏమంటారు రైట్, ఇది ఈరోజు ఏకచిత్ర గీతాల్లో మీరు అలా మొదలైంది సినిమా నుంచి పాటలు విన్నారు కదా. మరి రేపటి ఏకచిత్ర గీతాల్లో మరిన్ని వండర్ఫుల్ డిఫరెంట్ ట్యూన్స్ ఫ్రమ్ ఒకే మూవీ నుంచి మనం వినడానికి అవకాశం ఉంటుంది. డోంట్ మిస్. ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 9:15 వరకు ఏకచిత్ర గీతాలు మీ ఆకాశవాణి వివిధ భారతిలో వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి ఇక స్టూడియో క్లాక్ల సమయం 9:15 వస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అనంతరం 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:01 అయింది. గుండెను తాకే రాగం, పెదవులపై మెరిసే పల్లవి, ఎప్పటికీ వాడిపోని జ్ఞాపకాల తోట మన పాత పాట కదా. ప్రేమను, విరహాన్ని మధురమైన భావాలను స్వరాలుగా మార్చిన ఆనాటి మధుర గీతాల సమాహారం మధురిమ. వినండి నాటిమీటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ.
3: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. కోపతాపాలు, కొంటెమాటలు చిరు తగవులకు కారణమైనప్పటికీ మళ్లీ ఆ మాటలతోనే ఆ గొడవ పరిష్కరింపబడుతుంది. కాని ఇక్కడ కథానాయిక ఆ మాటలకు కూడా తావివ్వకుండా, కథానాయకుడిని తన దరికి రానివ్వకుండా తీయని విరహవేదనకు గురిచేస్తోంది. ఆ వేదనలో ఉన్న కథానాయకుడు ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాత్రంతా చలిలో వణికి రెప్పవేయకుండా గడిపి బరువెక్కిన కళ్లతో తన చిరుబాధను ఇలా వ్యక్తపరుస్తున్నాడు. 1973 విడుదలైన ప్రేమపక్షులు చిత్రం కోసం కెజే యేసుదాసు పాడిన గీతం. రచన ఉషశ్రీ, సంగీతం గుడిమెట్ల అశ్వత్థామా.

తలవంచని మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ సాగిపోయే ఈ గీతం నిండు సంసారం చిత్రంలోనిది. ఎదుగుతూ బ్రతకడం, స్వంత కాళ్ల మీద నిలవడం, ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయనుకోకుండా ఆశావాదంతో ముందుకు సాగడమే జీవితం. ఒక్కోసారి సూటిగా వెళ్లడం కూడా ప్రమాదకరమని సున్నితమైన హెచ్చరిక కూడా కనిపిస్తుంది ఈ గీతంలో. లక్ష్య సాధన సులభమైంది కాదని, వైకుంఠపాలిలో నిచ్చెన లెక్కగానే సరిపోదని, పక్కనే ఉన్న పాముల్ని కూడా గమనించాలని, విషమ పరిస్థితులలో చెదరని గుండెధైర్యంతో సాగిపోవాలని చెప్పే ప్రబోధాత్మక గీతం. గానం ఘంటసాల, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం మాస్టర్ వేణు.

వనవిహారం చేస్తూ చెలికత్తెలతో దాగుడుమూతలాడుతోంది శశిరేఖ. తన వంతు వచ్చి కళ్లకు గంతలు కట్టుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. చివరకు ఒకరు పట్టుబడ్డారు. ఎవరా అని గంతలు విప్పి చూడగా అతగాడు తన మదిని దోచుకున్న ప్రియతముడు, అర్జున కుమారుడు, అభిమన్యుడు. చెప్పకుండానే అక్కడికి వచ్చిన అతన్ని చూసి పులకించిన మదితో మధురమైన మాటలు పలుకుతుంది. ఉప్పొంగిన మనసుతో మోముపై చిరునవ్వులు చిందిస్తుంది. అప్పుడు ఆ చిరుమందహాసం ఎవరికోసమని అభిమన్యుడు అడగగా చెలికాడి చెలిమికోసమని బదులిస్తుంది శశిరేఖ. మహాభారతంలోని విరాటపర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నర్తనశాల. గానం ఘంటశాల పీసుశీల, రచన శ్రీశ్రీ, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

చల్లని సాయంత్రం వేళ ప్రియురాలిని కలవమని ప్రియుడిమది తొందర పెడుతోందట. రోజూ కలుసుకుంటున్నప్పటికీ ప్రతిరోజూ కొత్తగానే అనిపిస్తోందట. కలుసుకున్న క్షణాలు అరక్షణాల్లో గడిచిపోతున్నాయట. కరిమొబ్బులు చల్లని పందిరివేయగా, విరులు విప్పారి చూడగా, పిల్లతెమ్మెరలు గుసగుసలాడగా, దూరవలపు దారులలో ప్రణయభావలహరులలో తేలియాడుతూ ఓ ప్రేమికుల జంట ఇలా పాడుకుంటోంది. గుడిగంటలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల.

మనోరథం నెరవేర్చమని మనోహరిని వేడుకుంటున్నాడు మరుడు. చెలిచింత చేరి ఊరించి లాలించి మురిపించి ఆనందతీరాలకు చేరుకుందామని తపించిపోసాగాడు. ఆ కలువకాంత ఈ వలపుల రేడుని చేరి తారలతో కలిసి నీలాకాశంలో విహరిస్తోందట. మధురమైన కోరికలు చెలరేగిపోగా పెనవేసుకున్న మల్లెతీగలాంటి ఆమె మనసులో మమతలు ఊయలలుగాయట. ఎన్టీఆర్ అంజలీదేవి జంటగా నటించగా, తాపీ చాణక్య దర్శకత్వంలో 1964 విడుదలైన చిత్రం వారసత్వం స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన ఆరుద్రా.

కనులలోని కలలు కమనీయ కావ్యాలై ఉప్పొంగగా, నుదుటిపైని కురులు తీయని కోరికలై ఊరింపగా, చెలికాడు చెలిచెంత చేరగానే గిలిగింతగా తోచినదట. చిరునవ్వులొలుకుతూ సిగ్గుపడుతున్న తన చెలిని చూస్తూ, వనమంతా పరుచుకున్న వెన్నెలను ఆస్వాదిస్తూ ఇరుహృదయాలు ఇలా పాడుకుంటున్నాయి. అగ్గిపిడుగు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

వెలసిన నవలోకపు నీలిమేఘమాలికలపై తొలి ప్రేమే ప్రాణంగా పయనిస్తూ సుదూరతీరాలకు సాగిపోతూ వలపు సీమలో ఆగుదామనుకుంటున్నారు ఆ ప్రేమికులు. విరిధనువుడిచే విడవబడిన పారిజాత విరివరుసల పానుపుపై ప్రణయభావాల తేలి రమణీయ రసదారులకు స్వాగతం పలుకుదామనుకుంటున్నారు. మురిపాలు ఫలించి హృదయాలు విడలేని విడిపోని లోకాలను చూసొద్దామని పాడుకుంటున్నారు.

వీరాభిమన్యు చిత్రం కోసం కాంచనమాల, శోభన్ బాబు అభినయించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఘంటసాల పీసుశీల. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

మలచినట్టున్న ఆకారం, మాటలకందని సింగారమున్న అపురూపమైన మంజరిని కమనీయ సౌందర్యవతిగా తీర్చిదిద్ది, ఆ అపూర్వ మనోహర కల్పనకి తన జీవితాన్ని అంకితం చేశాడు జక్కన. కాంచిన అందమైన రూపాన్ని కళారూపంలో ప్రతిసృష్టి చేశాడు.

ఆ స్వేచ్ఛ ఎక్కడిదని మంజరి ప్రశ్నించగా, అందమైన రూపాన్ని ఆనందించే అధికారం అందరిది అని బదులిస్తాడు. చేసిన అల్లరి పనికి శిక్ష కూడా ఉందని మంజరి అనగా ఆంతర్యం అర్థం చేసుకుని, మధురమూర్తి విధించే శిక్ష కూడా మధురంగానే ఉంటుందని అంటాడు. లేనడుముల సొంపులతో, నటనల మురిపింపులతో, గడసరి కవ్వింపులతో నాగవేణిలా నడిచిరమ్మని అంటున్నాడు ఆ నీలవేణిని. అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన సముద్రాల సీనియర్, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

నాయికను చిలకగా సంబోధిస్తూ పంటచీలలో నాయకుడు పాడుతున్న పాట ఇది. తన కనుచూపుల్లో రెపరెపలాడే రాచిలుకను ఉద్దేశించి దగ్గరకు రమ్మని పిలిచాడు నాయకుడు. అది అర్థం చేసుకున్న నాయిక పలుకులో నునుసిగ్గుతొనకగా తన బంగారు పంజరం కొమ్మల్లో ఉందని రానని అంటుంది. దానికి నాయకుడు తన గుండెల్లో దాచుకుంటాను రమ్మంటాడు. చిరునవ్వుల తెల్లదనాన్ని పారిజాతాలతోనూ లేత సిగ్గుల ఎరుపుదనాన్ని దానిమ్మలతోనూ పోల్చుతూ సాగిపోతుంది యుగలగీతం. కలిసొచ్చిన అదృష్టం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. రచన సి నారాయణ రెడ్డి. సంగీతం టీవీ రాజు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టుసారథ్యంలో 1973 ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం.

ముడిపడిన కనుబొమలు, బుంగమూతి, ఓరచూపులు అలకతాలూకు అభినయాలు. అందాన్ని ఇనుబడింపజేసే అలంకారాలు, బంధాన్ని బలపరిచే భావప్రకటనలు. సిగ్గులలికే బుగ్గలోని నిగ్గును చిటికేసి గిల్లితేనే అందమని

ఈడుజోడుగా పెళ్లి చేసుకుని హాయిగా సాగే జీవనమే కలకాలం నిలిచిపోయే బంధమని, గోదావరి గట్టున చెట్టపట్టాలేసుకుంటూ ఓ కొంటెతలుపుల కోణంగి తన మావను ఆటపట్టిస్తూ పాడిన ఈ పాట మూగమనసులు చిత్రంలోనిది. గానం జమునారాణి, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10:55 అయింది. మరి రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం రెటీనో బ్లాస్మా అంశంపై డాక్టర్ విజితా వెంపులూరి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం. గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోప్శెట్టి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.